ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాల ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 25వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో నిరాశ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో హనుమాన్ చాలీస ఇంకా ఆంజనేయ స్తుతి. 6:35 పొలం పనులు. ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంలో ఆధునీకరణ పద్ధతి గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఎలక్ట్రిక్ వింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసులు గారు అందించే వివరాలు. ఉదయం 7:00 ములుగు జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్. 7:15 ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో ఈరోజు జాతీయ నేత్రదాన పక్షోత్సవం ఆ అంశం గురించి వివరణ. అలాగే ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో ఆత్మహత్య ఆలోచన కారణాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎన్సీహెచ్ పార్థసారథి గారి గాత్రం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కావేరి వరదరాజన్ గారి వీణావాద్యం ఉంటుంది. మృదంగ సహకారం శ్రీ పెరవళి జయభాస్కర్. 11:30 సుగం సంగీత్ శ్రీమతి దేవి రమణమూర్తి గారి గజల్స్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. నిర్వహణ తనిష గారు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా షేక్ హసీనా గారి ప్రసంగం ఉంటుంది. 12:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవం సందర్భంగా నేత్రదార మహాదాన అంశం గురించి డాక్టర్ హరీష్ కృష్ణ కులకర్ణి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ రత్న అర్చక్. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో కిరాతార్జునీయం చిందు యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ పిల్లిట్ల ముకుందం బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో అంశం కాల్ నెంబర్ బుక్ నెంబర్ కలెక్షన్ నెంబర్ అంశం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం గురించి పెద్దపల్లి జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓదెల సంపత్ కుమార్ గారు అందించే వివరాలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:03 జి నిత్య సంతోషిణి గారి గాత్రంలో లలిత సంగీతం. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీ టాక్ మంథన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00

శాస్త్రీయ సంగీత హరికథా సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలో వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం గురించి పెద్దపల్లి జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓదెల సంపత్ కుమార్ గారు అందించే వివరాలుంటాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: Suvendu Adhikari said the force will become operational in September. So far, 200 personnel have been selected through the Sainik Board. Of them, 100 will be stationed in Kolkata, 50 in the hills and 50 in Sagar. The chief minister said the force will be equipped with modern technology to speed up rescue operations in disaster hit areas. Modelled on the lines of the NDRF, the force will be equipped with modern machinery and they will be able to respond immediately to any kind of disaster. Mr. Adhikari also announced that 20% reservation will be provided for Agniveers in recruitment to the Fire and Emergency Services, Forest Department, Police and Disaster Management Department. In men's cricket, centuries by Dhruv Jurel and Devdutt Padikkal powered India to a hefty 503 for 9 declared in their first innings against host Sri Lanka on a rain-disrupted second day of the Colombo Test. And that is the end of this news bulletin.
1: Akashvani, Hyderabad Kendram. Bhavana, in ati karikrimallo, nirasa, yam sengurinchi, Dr. K. Lakshmi Annapurnagari, prasangam vindam.
2: జీవితం అంటేనే సుఖదుఖాల మయం. పెద్ద కష్టమో చిన్న కష్టమో కష్టం లేని జీవితం అంటూ ఉండదు. చీకటి వెంట వెలుగు, వెలుగు వెంట చీకటి ఉన్నట్లు కష్టం వెంట సుఖం, సుఖం వెంట కష్టం అంటిపెట్టుకుని ఉంటాయి. ఏది స్థిరంగా ఉండదు. ఎండిన చెట్లు చిగిరించడం, ఎండిపోయిన చెరువులు నీటితో నిండడం ప్రకృతిలో సహజంగా జరిగిపోతూ ఉంటాయి. కష్టాలు కలకాలం కాపురముంటాయా అని మనిషి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా అని మన వాళ్ళు సామెతలు చెప్పి ధైర్యాన్ని నూరిపోశారు. కష్టాలలో కూరుకుని పోయినప్పుడు నిరాశ ఆవరించడం సహజం. తిరిగి ఆ కష్టం నుండి బయటపడగలమా అనేంతగా నిరాశ కృంగదీస్తుంది. క్రమక్రమంగా ఆశావహ దృక్పథాన్ని పెంచుకుని భగవంతునిపైన నమ్మకాన్నించి నిరాశను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. అందుకు తగిన మార్గాలను అన్వేషించాలి. ఒక రకమైన చదువు చదవడానికి తగిన సామర్థ్యం లేక నిరాశ ఆవరించినప్పుడు అందులో ఏమైనా మెళకవులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఏ పద్ధతుల ద్వారా అందులో విజయాన్ని సాధించగలమో ఆలోచించుకోవాలి. ఒకవేళ అది అందనంత దూరంలో ఉన్నట్లయితే వేరే ఇతర రంగాల మీదనో ఇతర అంశాలలో నచ్చిన విషయాన్ని ఎంచుకోవడం ద్వారా నిరాశను దూరం చేసుకోవచ్చు. ఆర్థిక విషయాలలో అయినా అంతే. తమ వైఫల్యానికి తమలోని లోపాలను కనిపెట్టి వాటిని పరిష్కరించుకోవాలి. ప్రయాణానికి ఒకటే దారి ఉండదు అని గుర్తించాలి. జీవితంలో గమ్యాన్ని చేరుకోవడానికి తగిన మార్గంలో ప్రయాణించి లక్ష్యాలను సాధించుకోవచ్చు. నిరాశ వల్ల నిస్సత్వ ఆవహిస్తుంది. శరీరం దుర్బలమవుతుంది. మెదడులో చురుకుతనం తగ్గిపోతుంది. శరీరం రోగాల బారిన పడేలా చేస్తుంది. మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తూ సజ్జన సాంగత్యాన్ని కలిగి ఉంటే నిరాశను అధిగమించవచ్చు. కొత్త ప్రదేశాలను దర్శించడం, తీర్థయాత్రలు చేయడం, నైపుణ్యాలను పెంచుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా నిరాశను దూరం చేసుకోవచ్చు. శక్తికి మించిన వాటిని పొందుదామన్న కోరికలను అదుపులో ఉంచుకోవడం కూడా నిరాశకు గురికాకుండా చేస్తుంది. అవాంఛనీయమైన పోటీలు పడకుండా ఉండాలి. అసూయకు దూరంగా ఉంటూ ఇతరులతో పోల్చుకోవడాన్ని మానివేయాలి. వైఫల్యాలు ఎవరికైనా తప్పవు. అలాగని వైఫల్యాలతోనే జీవితాన్ని ముగించివేయకూడదు. వైఫల్యాలను ఎదుర్కొని పోరాడి విజయాన్ని సాధించాలి. ఆత్మన్యూనతాభావాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడైనా మంచి విషయాలు ఉంటే వాటిని గ్రహించాలి. అందని వాటిని అందుకోవాలని అర్రులు చాచకూడదు. తమ శక్తి సామర్థ్యాల మేరకు లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉంటూ సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాలి. పరస్పర సహాయ సహకారాలు నిరాశను దరికి చేరనియ్యవు. ఆనందాన్ని నింపి నిరాశను దూరం చేస్తాయి.
1: మీరింతవరకు భావన కార్యక్రమంలో నిరాశ ఈ అంశం గురించి డాక్టర్ కె. లక్ష్మి అన్నపూర్ణ గారి ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ చాలీసా ఇంకా ఆంజనేయ స్తుతి విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈరోజు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎన్సీహెచ్ పార్థసారథి గారి గాత్రం ప్రసారమవుతుంది. ఉదయం 11

ఎంట్ల 3 నిమిషాలకు యువవాణి సంగీత కార్యక్రమంలో కావేరి వరదరాజన్ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్.

ఈరోజు ఉదయం 11:30 సుగం సంగీత్ ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి దేవి రమణమూర్తి గారి గజల్స్ ప్రసారమవుతాయి. అలాగే 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం.

0: కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇక కార్యక్రమంలోకి.
2: నమస్కారం అండి, శ్రోతలకు మరొకసారి నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాసులు, ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఎలక్ట్రాన్ వింగ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం మీద మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా వ్యవసాయంలో ఉన్న ఆధునీకరణ కావచ్చు లేదా వ్యవసాయ సమాచారం అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో రైతులకు సులువుగా అర్థమయ్యే రీతిలో చూసిన వెంటనే దాన్ని పాటించే విధంగా ఒక కార్యక్రమాన్ని యూనివర్సిటీ వారు ప్రారంభించడం జరిగింది. అదే పీజేటీవీ వారి యూట్యూబ్ ఛానల్. ఇది మేము 2017 ఆగస్టు మాసంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం రైతులకు ఆడియో రూపంలో అయితే కొంచెం సమాచార లోపం రావచ్చు, కాబట్టి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా సులువుగా మనం చెప్పిన అంశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, దాన్ని పాటించాలంటే మనం వీడియో రూపంలో చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ మనము ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ప్రస్తుతం ఉన్న వాతావరణ మార్పులు కావచ్చు, వారు సాగు చేసే పంటలు కావచ్చు, పంటల విధానంలో అంశాల మీద కావచ్చు, లేదా నేలల పరిస్థితి ఆధారంగా కావచ్చు, లేదా నీటి యొక్క వనరుల ఆధారంగా ఏ విధంగా మనము ఈ వానాకాలము అదేవిధంగా యాసంగిలో వేసవిలో ఎలాంటి పంటలు వేసుకోవచ్చు, పంటలు వేసుకున్నట్లయితే దాంట్లో ఏ పంటలు ఎలాంటి యాజమానం చేపట్టాలి, ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ముందు జాగ్రత్తలు పాటించాలనే అంశం మీద ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము రైతులకు సమాచారం అందిస్తున్నాము. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో మనం ఇప్పటి వరకు దాదాపు 800 వీడియోస్ మనం అప్లోడ్ చేయడం జరిగిందండి. పీజేటీవీ వారి యూట్యూబ్ ఛానల్ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. ముఖ్యంగా వీడియోల యొక్క సంఖ్య పరంగా కావచ్చు, వీక్షకుల పరంగా కావచ్చు, దాంతోపాటుగా సబ్స్క్రైబర్స్ పరంగా కావచ్చు, ఈ మూడు అంశాల్లో మన యూట్యూబ్ ఛానల్ దేశంలో 2వ స్థానంలో ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్కు ప్రాముఖ్యత ఏమంటే రైతు సోదరులకు కావాల్సిన అంశాన్ని, సలహాలను, సూచనలను అందులో ఉన్న నిష్ణాతులు అందిస్తారండి. ముఖ్యంగా ఇప్పుడు మనకు వేరే యూట్యూబ్ ఛానల్ డిఫరెన్స్ ఏమంటే, మన యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా ఆ పంటలో నుండి ఎక్స్పర్ట్స్ ద్వారా మనకు సమాచారాన్ని సూక్ష్మ రూపంలో సంక్షిప్తంగా అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ముఖ్యంగా పురుగుల గురించి కావచ్చు, తెగుల గురించి కావచ్చు, వివిధ రకాల గురించి కావచ్చు, ఆ శాస్త్రవేత్తలు ఎవరైతే పరిశోధన చేశారో ఆ శాస్త్రవేత్తల ద్వారానే వారి రైతులకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మనకు ఏంటి లాభం అంటే, సమాచారం అనేది కరెక్ట్గా ఉంటుంది, సమాచారం అనేది నమ్మదగిన సమాచారంగా ఉంటుంది, దాంతోపాటుగా ఆ సమాచారం రైతులు తప్పకుండా పాటించే విధంగా శాస్త్రవేత్తలు వారి సూచనలు, సలహాలు రైతులకు అందజేస్తారు. దీనిలో ముఖ్యంగా మనకు వివిధ రాష్ట్రంలో సాగిస్తే ముఖ్యమైన పంటలు వంటి వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, వేరుశనగ, అలాగే వివిధ పంటల్లో మనము ఆ నిష్ణాతుల శాస్త్రవేత్తలు వారి యొక్క సమాచారాన్ని రైతులకు అందిస్తారు. దీనిలో ముఖ్యంగా వరి పంటలో అన్ని

అంశాల మీద. అంటే మనం ప్రారంభం అంటే నారుమడి ప్రారంభ దశ నుంచి చివరి కోత కోసి మనం నిల్వ చేసుకునే వరకు కూడా అన్ని అంశాల మీద మనకు దాదాపుగా 100 పైన వీడియోస్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మరో ముఖ్యమైన పంట మనకు మొక్కజొన్న. మొక్కజొన్నలో కూడా మనము వివిధ నూతన హైబ్రిడ్స్ గురించి కానీ, వివిధ సాంకేతిక పరిజ్ఞానం గురించి కానీ, అదే ముఖ్యంగా వానాకాలంలో కావచ్చు లేకపోతే యాసంగిలో కావచ్చు ఆశించే ముఖ్యమైనటువంటి కొన్ని పురుగులు వారి నష్టాలు ఎలా నివారించుకోవాలి అంశం మీద కూడా మనకు వీడియోలు మనం ఉంచడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. దీంతోపాటుగా మనకు ప్రత్తి అనేది ముఖ్యమైన పంట, వాణిజ్య పంట రాష్ట్రంలో. ఆ పంట మీద కూడా మనకు రైతు సోదరులకు కావాల్సిన సమాచారాన్ని మనం అందిస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అధిక సాంద్రత పద్ధతి సాగు అనే ఒక అంశం మీద కూడా శాస్త్రవేత్తలు రైతులకు తమ యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వ్యవసాయంలో వచ్చేటువంటి మార్పులు, అదేవిధంగా మారుతున్న కాలంకున్న సూచనలు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు కంది, పెసర, మినుము, అదేవిధంగా మనకు నూనె గింజలు పడినటువంటి వేరుశెనగ కావచ్చు, పొద్దుతిరుగుడు, నువ్వులు, తర్వాత కుసుమ ఇలాంటి పంటల మీద కావచ్చు. వీటితో పాటుగా మనకు ఆయిల్ పామ్ సంబంధించింది కావచ్చు, లేదా హార్టికల్చర్ సంబంధించి మిరపకు సంబంధించి కావచ్చు. ఈ విధంగా రాష్ట్రంలో సాగు అన్ని పంటల మీద వ్యవసాయ శాస్త్రవేత్తలు సూక్ష్మ అంటే మనకు తక్కువ సమయంలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వడం జరగడం వల్ల రైతులు చాలామంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నారు. దానివల్లనే మనకు మన ఛానల్ మనకు దేశంలో 2వ స్థానంలో ఉందండి. దీంతోపాటు మనకు వివిధ యూనివర్సిటీ కార్యక్రమాలు కూడా మనం ఇందులో ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా స్నాతకోత్సవాల గురించి కావచ్చు, వివిధ సందర్భాల్లో ఏర్పడిన వర్క్షాప్స్ గురించి కావచ్చు, సెమినార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు యూట్యూబ్ ఛానల్ మనం పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకత ఏమంటే రైతు సోదరులు ఇప్పుడు వరి వీడియో కావాలనుకోండి, వెంటనే మనం వరి అయిన టైప్ చేసినట్లయితే ఆ వీడియోస్ మొత్తం కూడా ఒకేసారి మనకు ఆ లిస్ట్ మనకు వస్తుందండి. అలా ఉన్నట్టయితే మనకి ఏమిటి, రైతు సోదరులు ఈజీగా మనము యూట్యూబ్ ఛానల్ చూసి వారు కావాల్సింది పొందుకోవచ్చు. వరుల్లో కూడా ప్రత్యేకంగా మనకు వరుల్లో ఒక పురుగు పేరు పెట్టామనుకోండి, దాని గురించి కూడా మనకు వెంటనే వీడియో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆ యశోదాలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా యూనివర్సిటీ వారు ఆ సేవలు అందిస్తున్నారు. దీంతోపాటు మనకు ఈ లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఒకేసారి ప్రత్యేక పరిస్థితుల్లో మనకు శాస్త్రవేత్తలు రైతులతో మాట్లాడింది కానీ లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసి వెంటనే ఆ సమయంలోనే తక్షణమే నివారణ చర్యలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ మనకు రైతు సోదరులకు ఎంతో చేరువలో ఉంది. దాంతోపాటుగా ప్రతి వీడియో కూడా మనకు 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలో చేయడం జరిగి పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్య లాభం ఏంటంటే ఎక్కువ డ్యూరేషన్ వీడియోస్ రైతులు చూడడం చాలా కష్టం, కాబట్టి మనకు 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలోనే వీడియోలు తయారు చేసి పెట్టినట్లయితే మనకు మంచి అంటే వీక్షకులు, వ్యూవర్స్ వ్యూస్ ఉంటుంది. దాంతోపాటుగా ఎక్కువ ఆదరణ మనకు లభిస్తుంది. ఈ విధంగా మనకు యూట్యూబ్ ఛానల్ రైతు సేవలు చేస్తూ ఇంకా చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ ప్రత్యేక ఎల్నిన పరిస్థితుల్లో కూడా రైతు సోదరులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో కూడా యూనివర్సిటీ వారి యూట్యూబ్ ఛానల్ రైతులకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే ఇవ్వడం వల్ల రైతులు వాటిని చూసి ఏ జాగ్రత్తలు పాటించాలి, ఏ చర్యలు చేపట్టాలి, ఎలాంటి యాజమానం చేపడే అంశం మీద కూడా వాళ్ళు చూసి ఆ విధంగా వారు పాటించి వారు సాగు చేసే పంటల్లో మంచి దిగుబడితో పాటు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు ముఖ్యంగా సమాచారంతో పాటుగా మనకు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, కిసాన్ మేళా కావచ్చు, దాంతోపాటుగా మనకు వివిధ ముఖ్యమైన మీటింగ్స్ కూడా ఈ ఛానల్ ద్వారా మనం ఇవ్వడం వల్ల రైతు సోదరులకు ఒక కంప్లీట్ సమాచారాన్ని ఇవ్వడానికి యూనివర్సిటీ వారు మనకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మునుముందు కూడా రైతులకు అవసరం ప్రతి సమాచారాన్ని కూడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు అందజేసి ఇంకా వారి యొక్క వ్యవసాయ అభివృద్ధిలో కానీ వ్యవసాయ సాగులో కానీ మునుముందుకు పోయేందుకు ఇంకా అంటే మనం ప్రయత్నం చేస్తామని ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నాను.

ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం గురించి పెద్దపల్లి జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓదెల సంపత్ కుమార్ గారు అందించే వివరాలుంటాయి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:45 కాస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగొంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగ అభివృద్ది పనులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో ఉప కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ
1: తాళ్లూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి, అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చాట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల, వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ గానీ, ఇళ్లకు గానీ, షాపులకు గానీ, ఇండస్ట్రీస్ గానీ వెళ్లాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలని దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్యగారు ఎట్లా చేశాము
0: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1లో 149, గ్రూప్ 2లో 673, డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్కు అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన

0: ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: అన్ని భూమి లోపల యూజిడి, డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్ గా చేస్తున్నాం. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా అధికార భవనాలు 4026 అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతాయి కూడా బహుశా రాబోయే 2-3 నెలల్లో కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 500 అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అవుతుంది. ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు
0: పోతుండీ. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌదాలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ
2: ఎల్నినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైం ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైమ్ కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ అవుదామన్నది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నది అంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకున్నాం.
0: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గన్లను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 ఏళ్లలో సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డీఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువ కూటనీతిజ్ఞాన్ స్వనియుక్తి దేశేషు జనస్తరే దృఢ సంపర్కం స్థాపయితుం తథా స్థానీయ సముదాయైః సహ భారతస్య సంబంధాన్ అధికం సుదృఢీకర్తుం చ ప్రేరితవాన్. సేవాతీర్థే భారతీయ విదేశ సేవాయాః గతవర్షీయ సమూహస్య ప్రశిక్షు అధికారిభిః సహ సంవాదం కుర్వన్ శ్రీమోదీ తాన్ పారంపరిక కూటనీతిక వృత్తేః పరే స్వసంపర్క జాలస్య విస్తారం కర్తుం అథ జనైః సహ సంపర్కం చ సుదృఢీకర్తుం ప్రోత్సాహితవాన్. असौ भारतस्य रिक्त सम्बद्ध शक्तीनां प्रौद्योगिक्या नवोन्मेषेण प्रभावी सम्प्रेषणेन च सह संयोजनं कृत्वा भारतस्य वैश्विक सम्पर्कं अधिकं सुदृढीकर्तुं प्रेरितवान्. असौ भारतीयोपक्रमाणां अंकीयोपस्थितिं सुदृढीकर्तुं महत्त्वमपि प्रतिपादितवान्. विश्वस्य युवकेषु भारतं प्रति అధిక రుచిం జనయితుం భారత్ కో జానియే ఇత్యేతస్య ప్రశ్నోత్తర కార్యక్రమస్య ఉపయోగస్య అసౌ పరామర్శం ప్రదత్తవాన్. ప్రశిక్షు అధికారిభిః స్వప్రశిక్షణస్య భారత దర్శనస్య చ అనుభవాః అభివ్యక్తాః. అస్మిన్ సమూహే దేశస్య విభిన్న రాజ్యేభ్యః కేంద్ర శాసిత ప్రదేశేభ్యశ్చ ఆగతాః 50 భారతీయ విదేశ సేవా ప్రశిక్షు అధికారిణః సమ్మిళితాః సంతి. केन्द्रीय गृहमन्त्री अमितशाहः सर्वेभ्यः संस्थानेभ्यः अन्तःप्रवेशस्य विरुद्धं कठोरपदक्षेपाणि स्वीकर्तुं निर्देशं दत्तवान्. नवदिल्ल्याम् ऐषमः नवम राष्ट्रिय सुरक्षा रणनीति सम्मेलनस्य उद्घाटनं कुर्वन् श्रीशाहः निर्देशितवान् यत् बहुसंस्थानकेन्द्रस्य मञ्चे उपलब्धानां सूचनानां कृत्रिमबुद्धिमत्तायाः आधारेण विश्लेषणं करणीयम्, येन विविध राष्ट्रिय सुरक्षाह्वानानां प्रतिकाराय मानक संचालन प्रक्रियाः निर्मातुं शक्यन्ते. सम्मेलनस्य प्रथमदिने राष्ट्रिय सुरक्षायाः महत्वपूर्णेषु पक्षेषु चर्चा अभवत्. तेषु आतंकवाद विरोधी आह्वानानां प्रतिकारः, बहुसंस्थान केन्द्र माध्यमेन गुप्त सूचनानां एकीकरणं, విశ్లేషణం కార్యాన్వయనం చ మాదక ద్రవ్యాణాం నియంత్రణ సంబద్ధ దృష్టిపత్రం, అవైధ ప్రవాసినాం పరిచయః నిర్వాసనం చ తథా తేషాం ప్రతికారాయ నీతి నిర్మాణం ఇత్యాదయః విషయాః సమ్మిళితాః ఆసన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః హ్యః క్రెమ్లిన్ ఇత్యత్ర రూసస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ మేళనం కృతవాన్. उपवेशने द्विपक्षीय व्यापारः आर्थिक सहयोगः अथ आगामी उच्चस्तरीय शिखर सम्मेलनानि चेत्यादिषु विषयेषु चर्चा अभवत्. रूस स्थितः भारतस्य राजदूतः विनय कुमारः एवञ्च संयुक्त सचिवः मयंक सिंहः अपि भारतीय प्रतिनिधिमण्डलस्य सदस्यौ आस्ताम्. उपवेशनावधौ डॉ एस जयशंकरेण विशेषतः आर्थिक सहयोगे व्यापार क्षेत्रे अथ ऊर्जा क्षेत्रे च भारत रूसयोः सहमतिं सुदृढीकर्तुं प्रतिपादितम्. राष्ट्रिय सुरक्षा परामर्शदाता अजीत डोभालः ह्यः चीनस्य द्विदिवसीय यात्रायै बीजिंग नगरं प्राप्तवान्. असौ अद्य स्वीय चीन देशस्य समकक्षेण विदेशमन्त्रिणा वांगी इत्यनेन सह उभयोः देशयोः सीमा विवाद सम्बद्ध विषये विशेष प्रतिनिधीनां वार्तायाः 25वें चरणे भागं ग्रहीष्यति. ह्यः वार्ताहर सम्मेलने विशेष प्रतिनिधीनां वार्ताम् उद्घोषयन् चीन देशस्य विदेश मन्त्री

0: न्यायालयस्य प्रवक्ता लिन जियान उक्तवान् यत् डोभालः वांगयी च सीमाविवादस्य अतिरिक्तम् अन्येषु विषयेषु अपि घनचर्चां करिष्यतः। हॉकीक्रीडायां नीदरलैण्डदेशस्य एम्स्टेल्विन नगरे आयोजिते एफआईएच इत्यस्य विश्वचषकस्य पूलक्रीडायां भारतीय पुरुषदलम् अर्जेण्टीनादलेन पराजितम्।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ములుగు జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు శ్రీయం ప్రతాప్.
2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించి చేయూత పింఛన్ల చెక్కులను అందించారు. అనంతరం ములుగులో 16,007 కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారుల అభివృద్ది పైలాన్తో పాటు నూతన కలెక్టరేట్ సముదాయం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి నిధులు మంజూరు చేస్తామని సీఎం వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసీ గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనంతరం కర్రిగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. గత 50 ఏళ్లుగా మొదటిసారి జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు, బీజేపీ నాయకులు పాల్గొని ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు మార్గం ద్వారా బస్టాండ్ వరకు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట బీజేపీ అధ్యక్షురాలు మూగా జయశ్రీ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది పనులను చేస్తున్నారని, దేశ ప్రజలు సహకరించాలని కోరారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ములుగు నియోజకవర్గంలో ఎనుమరేషన్ 100% పూర్తయిందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జూన్25న ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలోని 2,36,970 ఓటర్లకు గాను 2,09,128 మంది వివరాలను డిజిటలైజ్ చేశామని, మిగిలిన 27,842 మంది ఓటర్లను ఆన్లైన్ కలెక్టబుల్గా గుర్తించినట్లు వివరించారు. మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి సమాజంలో కలిసిపోవాలని డీజీపీ సివి ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో గతంలో లొంగిపోయిన 23 మంది మావోయిస్టు సభ్యులకు 2 కోట్ల రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి మావోయిస్టు పార్టీ అణచివేతలో భాగస్వామి అయ్యానని చెప్పారు. మావోయిస్టు పార్టీ నుండి సరెండర్ అయిన వారు తిరిగి అడవిబాట పట్టకుండా కుటుంబాలతో కలిసి గౌరవప్రదమైన జీవితం గడిపేలా చేయడమే ప్రభుత్వ పునరావాస విధాన లక్ష్యమన్నారు. గ్రామీణ పారిశుద్ధ్య సేవలు, ఆస్తుల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ యూనిసెఫ్ ప్రతినిధుల బృందం ములుగు జిల్లా మేడారంలో పర్యటించింది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ అధ్యయనం జరుగుతుండగా తెలంగాణలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మేడారం, చల్వాయి గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పారిశుద్ధ్య సేవల నిర్వహణపై అధికారులు గ్రామస్తులతో బృందం సభ్యులు మాట్లాడి వివరాలు సేకరించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష తిరంగా కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులకు సైబర్ నేరాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం వద్ద ప్రసాద్ పథకం కింద 61.99 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ది పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సదరం, శిబిరం, భవనం, 4 ఆపరేషన్ థియేటర్లను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి

0: ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం ప్రతి మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క పలువురి వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు.
1: ములుగు జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయస్ ఫిలిప్ షాంపెన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కురప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: Progress on market access, removal of tariff and non-tariff barriers, strengthening payment mechanisms, and stronger business-to-business engagement will be critical for addressing this imbalance and achieving our shared objective of $100 billion in bilateral trade by 2030.
0: Kendra Vidya Shaka Mantri Prahlad Joshi, Viswavidyalaya Nidhula Sangham, UGC, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు,

0: వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 ట్రిలియన్ లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ది, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ రసాయన పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ధి భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవ యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్ధరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింధియా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు. 2025-26 సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు.
1: డాక్ మిత్ర యాప్ హమారే గ్రామీణ డాక్ సేవకో కే లియే తాకి జో సేవాయే ఉపభోక్తాఓ కో హమే దేనా హో వో సుగమతా కే సాథ్ ఔర్ సురక్షిత్ వాతావరణ మే హమ్ లోగ్ దే పాయే. పహలే అనేక సేవాఓ కే లియే అలగ్ అలగ్ సిస్టమ్స్ కో ఫాలో కర్నా పడతా థా. అబ్ సారే ప్రాసెసెస్ కో ఏక్ హీ యాప్ మే కేంద్రిత్ కర్కే హమారే ఉపభోక్తాఓ కే లియే సుగమతా దేనే కే లియే యే గ్రామీణ డాక్ సేవకో కే హాతో మే యే యాప్ దియా గయా హై.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని

0: అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఉదయ తరంగిణి

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా.

మనిషి జీవితంలో చూపు ఎంతో విలువైనది. మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని చూడటానికి, మన కుటుంబ సభ్యుల ముఖాలను గుర్తించడానికి, మన రోజువారి పనులను చేసుకోవడానికి కళ్ళే కదా మనకు ఆధారం. కానీ కొన్ని కారణాల వల్ల చూపును కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి నేత్రదానం ఒక కొత్త ఆశను అందిస్తుంది. ఈరోజు జాతీయ నేత్రదాన పక్షోత్సవం. ఈ రోజున కొన్ని వివరాలు మరి తెలుసుకుందామా? నేత్రదానం అంటే మరణానంతరం మన కళ్ళల్లోని ఉపయోగపడే కార్నియాను అవసరమైన వారికి చూపు కల్పించేందుకు దానం చేయటం. మన జీవితం ముగిసిన తర్వాత కూడా మన కళ్ళ ద్వారా మరొకరి జీవితంలో వెలుగు నింపవచ్చు. తెలుసా, మనలో నేత్రదానం చేయాలనే ఆలోచన ఉండాలి. ఆ విషయాన్ని ముందుగా మన కుటుంబ సభ్యులకు తెలియచేయటం చాలా ముఖ్యం. అవసరమైన సమయంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో అవసరమే. ఈ విషయం గురించి ఒకసారి ఆలోచిద్దాం. మన కళ్ళను మనం మనతో తీసుకెళ్లలేం కదా, కానీ మనం ఈ ప్రపంచాన్ని విడిచిన తర్వాత కూడా మన కళ్ళు వెలుగు మరొకరి జీవితాన్ని ప్రకాశింపజేయవచ్చు. అవునా? మన చూపు ఆగిపోయినా మన కళ్ళ వెలుగు ఆగిపోకూడదు. అలాగే మన జీవితం ముగిసినా మన మానవత్వం మటుకు కొనసాగాలి. ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవం సందర్భంగా మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. నేత్రదానం గురించి తెలుసుకుందాం, అలాగే మన కుటుంబ సభ్యులకు తెలియజేద్దాం. అవసరమైన వారికి చూపు కల్పించే ఈ మహత్తర కార్యక్రమానికి మనవంతు సహకారం అందిద్దాం. ఏమంటారు? నేత్రదానం చేద్దాం, మరొకరి జీవితంలో వెలుగు నింపుదాం.

0: మరి లోకల్లో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి?
1: బుగ్గ మీద వెచ్చని సిగ్గు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఉదయతనిని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం. ఇన్నటి కార్యక్రమంలో ఆత్మహత్య ఆలోచన కారణాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం విందాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు, ఒక మనిషి జీవితం చాలా చిన్నది. ఒక మనిషి సంతోషంగా, ఆరోగ్యంగా, మానసిక శారీరక ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అయితే ఇదే మనుషులు ఎందుకని ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలోకి వెళ్తున్నారు?
1: నమస్కారం. మీరు అడిగిన ప్రశ్నకి ఉత్తరం రెండు భాగాల్లో. ఒకటైతే కొందరు ఫ్యామిలీస్లో ఈ సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉండటము, ఎందుకంటే వాళ్ళ జెనెటిక్ డిఎన్ఏ ఎన్వైరన్మెంటే అలా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో కనుక మనం హిస్టరీ తీసుకుంటే రెండు మూడు ఆల్మోస్ట్ ప్రతి జనరేషన్లో ఎవరో ఒకళ్ళు సూసైడ్ అటెంప్ట్ అయినా చేసింది, లేకపోతే అటెంప్ట్ సక్సెస్ఫుల్ అయింది వింటాము. ఎందుకంటే వాళ్ళ శరీరంలో కొన్ని తత్వాలు తక్కువ ఉండి వాళ్ళు సహనశీలత అనేది వాళ్ళకి తగ్గిపోతుంది. దానివల్ల చిన్న చిన్న విషయాలు కూడా మనసుకు పెట్టుకొని బాధపడి ఇంకా వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేయడానికి, వాళ్ళతో కూర్చొని మాట్లాడి చూపించడానికి ఇదేం లేదు, ఎవరి జీవితంలో కూడా ఇలా అవుతుంది, దీంట్లో నుంచి అందరు బయటకు వస్తారు, నువ్వు కూడా రాగలుగుతావు అని చెప్పేవాళ్ళు ఎవరు దొరకకపోతే అటువంటి వాళ్ళు కూడా చేస్తారు. రెండవది సామాజిక పారివారిక కారణాల వల్ల, లేకపోతే శారీరక కారణాల వల్ల. అంటే కొందరికి చాలా సీరియస్ జబ్బు, క్యాన్సర్ వచ్చింది, స్టేజ్ 4, నాకు ఆపరేషన్ ట్రీట్మెంట్ ఏది లేదు, ఇంకా దాని మీద అయ్యే ఖర్చుల కన్నా నేను చచ్చిపోవటమే మంచిది అనుకొని వాళ్ళకున్న రోగాల వల్ల కూడా కొందరు ఆత్మహత్యకు ప్రవర్తిగవుతారు. లేకపోతే ఇంట్లో రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చి, ఫ్రెండ్స్తో రిలేషన్స్లో ప్రాబ్లం వచ్చి, లేకపోతే చాలా క్లోజ్ మనిషి ఎవరైనా కాలం చేస్తే దాని తర్వాత హోప్లెస్నెస్గా అనిపించేసి, లేకపోతే ఈ లవ్ అఫేర్స్, ఇవి చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి. చిన్నపిల్లలు అంటే 6 సంవత్సరాల కన్నా పెద్ద 20-25 సంవత్సరాల వరకు చాలా ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే సమాజంలో సినిమాల్లో ఇక్కడ అక్కడ చూసేసి కూడా అంటే నాకు ఇది దొరకలేదు, దొరకకపోతే ఆత్మహత్య చేయడమే ప్రయోజనం అనేసి అనుకొని చేస్తారు. ఇటువంటి కారణాల వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ఆత్మహత్య విషయం ఎంత గహనమైందంటే ఇప్పుడు గంటలు గంటలు మనం మాట్లాడినా కూడా మొత్తం మాట్లాడటం కంప్లీట్ కాదు అనిపిస్తుంది.
0: డాక్టర్ గారు, ఇంకా ఏమైనా బలమైన కారణాలు అంటే వాళ్ళు జెనెటిక్గా కానీ లేకపోతే బలమైన పరిస్థితులు కానీ ఏమి ముఖ్యంగా ఉంటాయి ఆత్మహత్య వీళ్ళు గట్టిగా చేసుకోవాలి అనే వాళ్ళు గట్టిగా అనుకునేదానికి బలమైన కారణాలు ఏమిటి?
1: బలమైన అంటే హెల్ప్లెస్నెస్సే. మనం పరిస్థితి ఎలా ఉందంటే మనం ఎక్కడి నుంచి మనకు ఏమి హెల్ప్ వచ్చేది లేదు, మనం దీంట్లోంచి బయటికి రాలేము అనేసి మనస్థితి చేసుకొని దాంట్లోనే ఉండిపోయి దాంట్లోనే సహాయం దొరకకపోతే వాళ్ళకు ఇది ఎక్కువైతుంది. అంటే దీనికి లక్షణాలు ముందే పరివారంలో కానీ మిత్రుల్లో వాళ్ళు ఏం ఆ మనుషులు కొన్ని లక్షణాలు చూసుకుని ఆయన కనుక ముందు కూర్చొని మాట్లాడి ఎందుకు ఇలా ఉన్నావు, మొన్నటి వరకు బాగుండేవి, అందరితో వస్తుండేవి, పోతుండేవి, అన్ని ప్రోగ్రామ్స్లో ఓడివి, షికారుకు వస్తుండేవి, ఇవాళ ఏమైంది, ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు ఈ వినాయక చవితి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, నువ్వు ఒక్క ప్రోగ్రామ్ కూడా వస్తలేవు, ఒక ప్రోగ్రాంలో సహభాగం చేస్తలేవు, ఎందుకు ఇలా అయింది అనేసి అడిగేటి వాళ్ళు దొరికితే అటువంటిప్పుడు ఇటువంటి సంఘటనల నుంచి బయటికి తీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా బోరు, ఎప్పుడైతే వాళ్ళకు అనిపిస్తుంది నా గురించి పట్టించిన వాళ్ళు ఉన్నారు, నేను బ్రతకాలనేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనేసి వాళ్ళకి అనుభూతి రావాలి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు పలానా వ్యక్తిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉంది అని మనం ఎలా నిర్ధారించుకుంటాం?
1: యాక్చువల్గా జనరల్గా ఎవరైతే నిజంగా సూసైడ్ చేయాలి, ఆత్మహత్య చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా డిఫికల్ట్. అందులో మగవాళ్ళల్లో ఇది చాలా ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎవరికి తెలియకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు దాచిపెడతారు, మనం ఒంటరిగా

0: కూర్చుంటే ఎవరితో మాట్లాడకపోతే జనాలకు ఏదైనా సంశయం రావచ్చు, వాళ్ళకి అడగవచ్చు మాకు అనేసి అనుకుని వాళ్ళు బయట ఫేస్ వాల్యూకి అందరికీ మంచిగా ఉండి అవి చేస్తారు. కానీ వాళ్ళల్లో కోర్ ప్రాబ్లం నేను అన్నట్లా క్యాన్సరు లేకపోతే వాడికి హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిందనుకో, ఇప్పుడు నేను ఏ పరిస్థితిలో పోయి అందరికి చెప్పాలి? వాళ్ళకి తెలిసిందనుకో నాకు ఎయిడ్స్ వచ్చింది, ఎట్లా వచ్చింది, సమాజంలో నా వాల్యూ మొత్తం పోతుంది, ఎవరు నా గురించి పట్టించుకోరు. అటువంటిప్పుడు కానీ ఆయన బయట చెప్పే అవకాశం ఉండదు, ఎందుకంటే చెప్పేస్తే వాళ్ళు నన్ను ప్రివెంట్ చేస్తారు. సో ఈ కోర్ సూసైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇంటర్వ్యూలో సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోయి ఇంటర్వ్యూలో తీసుకుంటేనే కనీసం దానికి అనుమానం వచ్చి ఆయనకు ప్రివెంట్ హెల్ప్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎవరైతే కొందరు అటెన్షన్ సీకింగ్ సూసైడ్ అంటారు, ఆత్మహత్య అంటే వాళ్లకు ఎవరు పట్టించుకుంటారు, ఇది చేస్తలేరు, కానీ నేను ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కానీ లేకపోతే ఆత్మహత్య గురించి నా జీవితం విషాదంగా ఉంది, ఎక్కడ పోయే అవసరం లేదు, ఎక్కడ పోవాలనిపిస్తే లేదు, ఇటువంటి భాషలు వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే రెండు రకాలు వాళ్ళు ఐదర్ వాళ్ళు అటెన్షన్ సీకింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు లేరు, నేను ఇలా చేస్తేనా పట్టించుకుంటారని చేస్తారు, లేకపోతే వాళ్ళు సహాయం దొరకడానికి నిజంగానే వాళ్ళు చచ్చిపోవాలనేసి మనసులో ఉంది కానీ ఎవరికి ఎట్లా చెప్పాలి నాకు సహాయం చేయి. సో నేను ఇలా మాట్లాడుతూ ఉంటే కనీసం ఎవరన్నా నాకు అడుగుతారేమో, అప్పుడు నేను చెప్పొచ్చు నాకు ఇలా ఇలా నా పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి కానీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్లకు ఇటువంటి మాటలు చేస్తే అందరూ అడిగితే ఎవరైనా హెల్ప్ చేస్తే దీంట్లో నుంచి బయటికి రావచ్చు. లేకపోతే లవ్ అఫేర్లో లాస్ట్ లవ్ అఫేరు ఎవరో క్లోజ్ మనిషి చనిపోవటము ఇటువంటి జరిగినప్పుడు కూడా వాళ్ళు ఇట్లా మాట్లాడవచ్చు. కానీ వాళ్లకు చూసి ఎవరైనా కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనసు కొద్దిగా స్టిమ్యులేట్ చేసి వాళ్ళకి నలుగురిలో తీసుకుపోయి చేస్తే ఆ పరిస్థితి మార్చే అవకాశం ఉండేది. అందుకే సూసైడ్ ప్రివెన్షన్లో సూసైడ్ ప్రివెన్షన్ సెల్స్ ఉంటాయి, ఫోన్ నంబర్స్ ఉంటాయి, అక్కడ మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అది ఈ కాలంలో వచ్చింది, 50 సంవత్సరాల క్రితం అది లేకుండా ఇప్పుడు వచ్చింది. సో అవన్నీ ఫోన్ నంబర్స్ వాళ్ళు తెలిసి ఉండాలి. అది అటువంటి పరిస్థితిలో చేసి
1: ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచన ఉన్నవారు ఏ టైంలో వైద్యుని కలిస్తే మంచిది? అంటే వాళ్ళంతటా వాళ్ళు రారు అనుకోండి, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ, వీళ్ళని ఎటువంటి టైంలో వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి?
0: స్నేహితులు కానీ పరివారంలో ఉన్న మనుషులు కానీ ఎవరైనా ఒక మనిషిలో కొద్దిగా మార్పు వచ్చింది ఈ ప్రవర్తనలో, ఇన్ని రోజులు ఇట్లా నేను మనిషి ఇట్లా ఎందుకు అవుతున్నాడు అనేసి ఆ డౌట్ రాగానే వెంటనే తీసుకురావడం చేస్తే చాలా తొందరగా వాళ్ళకి బయటికి తీయవచ్చు, వాళ్ళకి మందులు వాడే అవకాశం కూడా రావచ్చు. లేదా మనం సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత తీసుకుపోయినాం అనుకో, అప్పుడు వాళ్ళకు కరెంట్ షాక్లు పెట్టేసే బయటికి తీయాల్సింది వస్తుంది, ఎందుకంటే వాళ్ళ మనసులో అది ఇరుక్కుపోయి ఉంటాయి ఆ ఆలోచనలు. అప్పుడు కరెంట్ షాక్ పెట్టి మందులు ఇచ్చేసి దాంట్లో నుంచి బయటికి తీయాల్సింది వస్తుంది. అంటే ఈ పోల్ నుంచి ఆ పోల్ వరకు 0 to 25లో మనం తీసుకుపోయినామంటే మాటలతోనే వాళ్ళకి బయటికి తీసుకురావచ్చు. కానీ మనం 50 పైన ఉన్నప్పుడు తీసుకుంటే, అంటే వయసు కాదు 50 ర్యాంక్, మనం 50 to 100 వీడి పోయి ఆత్మహత్య చేసే అవకాశం ఉంది అన్నప్పుడు మనం తీసుకుపోయి తొందరగా సైకియాట్రిస్ట్ దగ్గర పోవటం, కూర్చోవటం, మాట్లాడటం, ట్రీట్మెంట్ అంటే డిపెండింగ్ ఎంత సీరియస్ ఉందో ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తేనే వాళ్ళు బయటికి రావచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆత్మహత్య ఆలోచనకి చికిత్స చేయవచ్చా?
0: ఆత్మహత్య ప్రివెంట్ చేయడానికి చికిత్స చేయవచ్చు, ఆత్మహత్య చేయకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయవచ్చు. కానీ వాడు కనుక ముందే అన్నీ ప్లాన్ చేసి ఉంటే, ఎందుకంటే కొందరు ఒకటైతే ఇటువంటి మనుషులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గర ఏదైనా సూసైడ్ చేసేటువంటి సౌకర్యాలు ఉన్నాయా, అంటే మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఉరి వేసుకోవడానికి తాడు కానీ లేకపోతే తుపాకీ కానీ ఆర్ నైఫ్స్ అండ్ చాకులు అవన్నీ ఉండడం ఉంటే అవి అన్నీ దూరం తీయడము, వాళ్ళకు అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవటానికి పరివారంలో ఉన్న వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ప్రయత్నం చేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఆ పరిస్థితిలో నుంచి బయట తీయడానికి హెల్ప్ చేయగలిగితే ఇవి అన్నీ ప్రివెంట్ చేయవచ్చు మనం.
1: డాక్టర్ గారు, ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు అని మనకు

0: తెలిసింది. అటువంటి ఆలోచన ఉన్న వారికి మన దగ్గర ఇప్పుడు ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి?
1: ఇప్పుడు అయితే సూసైడ్ ప్రివెన్షన్ సెల్ అనేది, నేను ఫోన్ నంబర్, అది హెల్ప్ లైన్, అది ఫస్ట్ ప్రాథమికంగా అది. రెండవది, ఏ హాస్పిటల్లో వెళ్ళినా కూడా ఇటువంటి పరిస్థితి ఉందని తెలిస్తే వాళ్ళు ఇమీడియట్గా, ప్రతి హాస్పిటల్లో సైకియాట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతి కాలేజెస్లో సైకాలజీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఇప్పుడు అది మైనర్ ఓన్లీ సూసైడల్ థాట్ ఉండటమే ఉంటే మాట్లాడి వాళ్లకు నచ్చ చెప్పి వాళ్ళ పరిస్థితిని మార్చేసి మనం దాంట్లో నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ బేసిక్ డిఎన్ఏ జెనెటిక్ సూసైడల్ ఇది ఉంటే వెంటనే వాళ్ళకు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోవటము, ఫ్యామిలీలో హిస్టరీ ఉన్న వాళ్ళకు అక్కడ తీసుకుపోవటము, అది చాలా ముఖ్యమైనది.
0: అది ఎలా గుర్తిస్తారు డాక్టర్ గారు?
1: అందుకే హిస్టరీ తీసుకోవడం కూర్చొని, అంటే ఎవరైనా ఫ్యామిలీలో తెలిసి ఉంటుంది వాళ్ళ తాతయ్య జనరేషన్లో కూడా ఎవరో పోయినారు, ఫాదర్ జనరేషన్లో కూడా పోయినారు, ఇటువంటి ప్రయత్నం చేశారు, ట్యాంక్ బండ్లో దూకారు, ఇవన్నీ పరిస్థితులు జరిగినప్పుడు అటువంటి ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకోవటము. ఇంకా ఈ కాలంలో ఈ మత్తు పదార్థాలు, ఆల్కహాల్ ఇవన్నీ ముఖ్యమైన కారణం అయిపోయింది ఈ కాలంలో.
0: డాక్టర్ గారు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సిబిటి వంటి చికిత్సా విధానాలు వీళ్ళకి బాగా పనిచేస్తాయా?
1: సూసైడ్ ప్రివెన్షన్లో సిబిటి చాలా ఇంపార్టెంట్. అంటే నేను చెప్పింది సైకాలజీ డిపార్ట్మెంట్ అందుకే అన్నాను, అక్కడ సిబిటి ట్రీట్మెంట్ థెరపీస్ వాళ్ళు చేస్తారు. సో అక్కడ అర్లీ స్టేజ్లో ఉన్న మనిషికి సిబిటి ఇస్తే మందులు లేకుండా కూడా దాంట్లో నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ జనరల్గా మనకు తెలిసేదే ఆ పరిస్థితి దాటిన తర్వాత, జనరల్గా వాళ్ళు ఏదో అటెంప్ట్ చేయడానికి పోయినప్పుడు లేకపోతే నలుగురు ఆయన చూసిన తర్వాత ప్రివెంట్ చేసుకొని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టుకొని వచ్చినప్పుడు, అప్పుడు ఆ సిబిటి పనికి రాదు. అప్పుడు మందులు చాలా సివియర్గా వాడు ఆల్రెడీ ఒక అటెంప్ట్ చేశాడని తెలిస్తే కరెంట్ షాక్లు పెట్టేసి దాని నుంచి బయటికి తీవాల్సింది వస్తుంది.
0: డాక్టర్ మధుసూదన్ జోషి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం ఈనాటి కార్యక్రమంలో ఆత్మహత్య ఆలోచన కారణాలు నివారణ చర్యలు అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలు ఉదయ తరంగిణి వింటున్నారు.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక

0: ధారావాహిక భారతరత్న.
1: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా పడమటి సంధ్యారాగం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వింటున్న పాట మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. చిత్రం కోసం కేఎస్ చిత్ర, ఐశ్వర్య, గోపి సుందర్ ఆలపించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు దశావతారం చిత్రం కోసం కమల్ హాసన్ సాధనా సర్గమాలపిస్తున్న గీతాన్ని విందాం. వేటూరి రచన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

విన్న పాట శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం ఆలపించారు. శ్రోతలు సినీ గీతాలు విన్నారు. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మలయమారుత రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచనది. కార్యక్రమంలో చివరిగా ఆరభి రాగంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి కృతి విందాం. మిశ్రచాపుతాళం ఓ రాజీవాక్ష.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సీహెచ్ పార్థసారథి గారి గాత్రాన్ని విన్నారు. వాద్యసహకారం వైలన్ మీద శ్రీ బి పవన్ సింగ్, మృదంగం శ్రీ పెరవలి జయభాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలుగా వస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించారు. కొండా సురేఖ అంశంపై ఇక ఎవరూ మాట్లాడవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. తొలగించిన ఓటర్ల పేర్లు గ్రామ సభల్లో చదవాలని సూచించారు. స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కె కేశవరావు అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండ

రామ్, శాంతా సిన్హా, నవీన్ మిత్తల్ శక్తిశాఖ కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్యా కమిషనర్కు చోటు కల్పించింది. అందరితో చర్చించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. తెలంగాణలో బకాయి పడ్డ 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు 48 గంటల నిరాహార దీక్ష ఈరోజు కొనసాగనుంది. ఫీజు బకాయిలు చెల్లించే వరకు తమ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎంసీసీ విడుదల చేసిన తొలి విడత ఆల్ ఇండియా కోటా ఫైనల్ మెరిట్ జాబితాలో తెలంగాణకు చెందిన 5 విద్యార్థులకు ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ సీట్లు దక్కాయి. నీట్ యూజీలో టాప్ 100 లోపు ర్యాంకులు సాధించిన తెలంగాణ అభ్యర్థుల్లో 13, 19, 21, 38, 42 ర్యాంకర్లు ఈ సీట్లు పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోవడంపై రాష్ట మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. విద్యార్థులకు సురక్షితమైన తరగతి గదులు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేస్తూ పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరించి విద్యాశాఖాధికారుల నుంచి నివేదిక కోరింది. ఓటర్ల సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. పార్టీ ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ గ్రామసభల్లో నిష్ణాతులైన బూత్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించి ఓట్ల తొలగింపును నివారించాలని నాయకుల జూమ్ సమావేశంలో స్పష్టం చేశారు. తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఆసిఫాబాద్, వరంగల్తో సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా గోదావరి చిత్రం కోసం వేటూరి రచనకు కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించగా గాయత్రి ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వింటున్న పాట ఆనంద చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ అలపిస్తున్న గీతం. వేటూరి రచన, కెఎం రాధాకృష్ణన్ సంగీత సారథ్యం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: కార్యక్రమంలో ఇప్పుడు దొంగ దొంగ చిత్రం కోసం రాజశ్రీ రచనకు AR రెహమాన్ సంగీతం అందించగా మనో చిత్ర ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఓ పాపాలాలి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రాజశ్రేయ రచన.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
3: కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ రచనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా విజయ్ యేస్దాస్, సునీత ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం సీతయ్య

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వింటున్న పాట కిల్లర్ చిత్రం కోసం మనో చిత్ర బృందం ఆలపిస్తున్న గీతం వేటూరి రచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రాజశ్రీ రచనకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, ఎస్పీ పల్లవి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం ప్రేమికుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు చక్రం చిత్రం కోసం చక్రి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. సిరివెన్నెల రచన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16

లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: కార్యక్రమంలో ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం మల్లికార్జున ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రామజోగేశాస్త్రి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం.

0: శ్రోతలు సినీ గీతాలు విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:00 వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని 9వ జాతీయ భద్రత వ్యూహాల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించి ఎస్ఓపీలు రూపొందించాలని భద్రత ఏజెన్సీలకు సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి కెనడా అమెరికాలలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 27న న్యాయస్థానాలకు ప్రత్యేక సెలవు దినంగా హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ నిన్న ఉత్తర్వులను జారీ చేశారు. హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, లేబర్ కోర్టులకు 26, 28న ఇప్పటికే సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ ప్రారంభమైంది. అర్హులైన ఎవరి ఓటు తొలగించకుండా నోటీసులు అందుకున్న వారిపై 27 నుంచి విచారణ చేపట్టాలని, 31 నాటికి ప్రింటింగ్ పూర్తి చేయాలని సీఈఓ కార్యాలయం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆడిటింగ్ పరిధిలోకి రాని వ్యాపార వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు 2026-27 మదింపు సంవత్సరానికి 31 లోపు ఐటీఆర్ రిటర్నులు సమర్పించాలని పన్ను విభాగం తెలిపింది. తమ ఆదాయ వనరులను బట్టి తగిన ఫారంను ఎంచుకొని సమయానికి

కొనుగోలు చేయాలని సూచించింది. అంతర్జాతీయ విపణిలో కొరతను నివారించేందుకు గోధుమలు, వాటి ఉత్పత్తుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా దెబ్బతినగా దేశీయ ధరల నియంత్రణకు 2022 మేలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ గోధుమ పిండి, మైదాల ఎగుమతికి అనుమతినిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శలను బీజేపీ ఖండించింది. మోదీ పాలనలో 100 స్టార్టప్లతో అంతరిక్ష రంగం విస్తరించిందని, 399 విదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో పాటు ఎన్ఎస్ఐఎల్ రాబడి గణనీయంగా పెరిగిందని ఆ పార్టీ ప్రతినిధి ప్రదీప్ భండారి స్పష్టం చేశారు. హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు 3-5 తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయి సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. అర్జెంటీనా ఆటగాళ్లు టోస్ కాని డొమేనే 2 గోల్స్ చేయగా, భారత్ తరపున సుఖజిత్, హార్దిక్ సింగ్ గోల్స్ సాధించిన ఓటమి తప్పలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా బాంబే రవి సంగీత సారథ్యంలో చిత్ర ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం సరిగమలు.

కార్యక్రమంలో ఇప్పుడు కంచె చిత్రం కోసం అభయ్ జోధ్పుర్కర్, శ్రేయా ఘోషల్ అలపిస్తున్న గీతాన్ని విందాం. సిరివెన్నెల రచన, చిరంత్ భట్ సంగీత సారథ్యం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డిస్కో రాజా చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రీవెన్నెల రచన, ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యం.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప, దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప, దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప, దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

కార్యక్రమం ఇప్పుడు RX 100 చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చైతన్య ప్రసాద్ రచన, చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యం.

0: చిత్రసీమ విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు నిజామాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్ అవగాహన సదస్సు, పసుపు బోర్డు కార్యాలయంలో రైతులతో సమావేశం, డిచ్పల్లిలో ఎంపీ అరవింద్ ఫౌండేషన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతోంది. వరంగల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు. స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కె కేశవరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండరాం, శాంతా సిన్హా, నవీన్ మిత్తల్ శక్తి శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్య కమిషనర్కు చోటు కల్పించింది. అందరితో చర్చించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి కెనడా, అమెరికాలలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతర్జాతీయ విపణిలో కొరతను నివారించేందుకు గోధుమలు, వాటి ఉత్పత్తుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా దెబ్బతినగా దేశీయ ధరల నియంత్రణకు 2022 మేలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ గోధుమ పిండి, మైదాల ఎగుమతికి అనుమతినిచ్చింది. 15,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రామచంద్రరావు చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరింది. ఈ సాయంత్రం ఆయన దీక్ష విరమించనున్నారు. క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా ఈ రోజు సాయంత్రం వెల్లడించనున్నారు. ఎంపిక కాని వారి నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలిస్తున్నామని హౌసింగ్ బోర్డు తెలిపింది. 4-వీలర్ను క్యాబ్గా ఉపయోగిస్తే అర్హులుగానే గుర్తిస్తున్నామని హౌసింగ్ బోర్డు వీసీ వీపీ గౌతమ్ వెల్లడించారు. ఈరోజు 22A భూ బాధితులతో ఎమ్మెల్యే వివేకానంద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొననున్నారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో కావేరి వరదరాజన్ గారి వీణావాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా సారంగరాగంలో వర్ణం ఆదితాళం.

0: యువవాణి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు కావేరి వరదరాజన్ గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా జర్నీ చిత్రం కోసం సత్య హరిణి గానం చేసిన సాహితీ గీతం, సంగీతం సత్య.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం కోసం కళ్యాణి మాలిక్, సునీత గానం చేసిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: చిత్రగీతాలు విన్నారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

సుగమ్ సంగీత్ కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి దేవీ రమణమూర్తి గారి గజల్స్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: Sometimes we make a wrong choice, and that is a part of a human being. Nobody gets every decision right. The important thing is not to spend our entire lives regretting one decision. If you made a mistake, learn from it. If you trusted the wrong person, learn to recognize the signs. If you failed, understand what went wrong. If you choose the wrong path, remember that turning back and choosing another path is also a choice. Life does not give you a chance to change your past, but it constantly gives you the opportunities to change the future. There is another important lesson before making a choice. Think about its price. Ask yourself, if I choose this,

0: I'll apologize later. I'll follow my dreams someday. I'll change when the time is right. But tomorrow is not guaranteed. Every day, our choices are quietly writing the story of our lives. So choose carefully, but don't be afraid to choose. Don't allow the fear of paying the price to stop you from making a meaningful decision. Nothing valuable comes completely free. Success has a price. Love has a price. Growth has a price. Independence has a price. And even happiness sometimes requires us to let go of things that no longer belong in our lives. The question is not whether we will pay a price. The question is, what are we willing to pay for? Are we willing to pay the price of discipline for success? The price of patience for peace? The price of courage for freedom? The price of hard work for our dreams? Or will I choose temporary comfort and pay later the much heavier price of regret?
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ చైనా సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి బీజింగ్లో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. సరిహద్దు సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నాయకులు చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్ చైనా ఉపాధ్యక్షులు హాంగ్ జెంగ్ను కూడా కలుసుకుంటారు. చైనాలో జరిగే 2 రోజుల పర్యటన నిమిత్తం జాతీయ భద్రతా సలహాదారు నిన్న బీజింగ్ చేరుకున్నారు. దోవల్, వాంగ్ చర్చలకు ముందు చైనాతో మంచి సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత అత్యవసరమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగంలో దోవల్, వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చావేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. పార్లమెంటు సమావేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందే తప్ప పార్లమెంటును అడ్డుకో

తీసుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరనప్పుడు పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన, పార్లమెంట్ అనేది రాజకీయ పార్టీలకు చెందింది కాదని, దేశ ప్రజలదని స్పష్టం చేశారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. 2025వ బ్యాచ్కు చెందిన భారత విదేశీ సేవల ఆఫీసర్ ట్రైనీలతో సంభాషిస్తూ మోదీ, సాంప్రదాయ దౌత్య సర్కిళ్లకు మించి తమ నెట్వర్క్లను విస్తరించుకోవాలని, ప్రజలతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ కోరారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. వార్షిక లావాదేవీల పరిమాణం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీల నుండి 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల నుండి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ ప్రపంచ వేదికగా కూడా అవతరించిందని, ప్రస్తుతం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో అందుబాటులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ దీనిని గుర్తించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. యూపీఐని భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మోదీ అభివర్ణించారు. తమ యూపీఐ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ సాధించిన అపారమైన పరిమాణం, విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకం అమలు కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ 3వ రోజున లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక జట్టు

0: మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. భారత్ తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండవ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, సిరీస్ను సమన్ చేయాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: चलाती हैं। राष्ट्र को उनके द्वारा दिए गए अमूल्य योगदान को देखते हुए 2022 में भारत के तत्कालीन राष्ट्रपति श्री रामनाथ कोविंद जी ने उन्हें भारतीय संसद के उच्च सदन राज्यसभा के लिए मनोनीत किया है।
1: देश कृतज्ञ भाव से महान धाविका और प्रेरणा स्तंभ पीटी उषा को नमन करता है।
2: NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణను మాదక ద్రవ్యరహితంగా మార్చే నషా ముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్, సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నషా ముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం నిజామాబాద్లోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా విద్యా క్రీడలు దేశ సేవ వైపు యువత పయనించాలని సూచించారు. ఈగల్ కార్యక్రమం ద్వారా డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి 100,000 సంతకాల ఫ్లెక్సీని ఆవిష్కరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గాల అభివృద్ది కార్యక్రమాలపై చర్చించిన ముఖ్యమంత్రి తమ ప్రాంతాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని శాసనసభ్యులను ఆదేశించారు. భూసేకరణ పూర్తి కాకపోతే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని సీఎం హెచ్చరించారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతుల కోసం ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేస్తానని హామీస్తూ ప్రజాప్రతినిధులు నియోజకవర్గం అభివృద్దిపై మరింత శ్రద్ద వహించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సింగరేణిని కాపాడుకుంటూ లాభాల బాటలో నడిపించడమే తమ ప్రభుత్వ చేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బొగ్గుకే పరిమితం కాకుండా లిథియం, బంగారం వంటి కీలక ఖనిజాల మైనింగ్పై దృష్టి పెడతామన్నారు. కొత్త బొగ్గు బ్లాకుల సాధన కృషి చేస్తున్న డిప్యూటీ సీఎంను సచివాలయంలో సింగరేణి యూనియన్ నాయకులు నిన్న సన్మానించారు. సంస్థ విస్తరణకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గ్రామ వార్డు సభల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణలపై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో ఏఎస్డిడి ఓటర్ల వివరాలు చదివినిపించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. లోపాలున్న ఓటర్లకు నోటీసులు జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, వారానికి ఒకసారి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కమిషనర్ దివ్య, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో పాటు జిల్లాల సీఈఓలు, డీఆర్డీఓలు హాజరయ్యారు. ఉపాధి హామీ పనులు, పంట కుంటల నిర్మాణం, మహిళా సంఘం భవనాల నిర్మాణం, నూతన చేయూత పింఛన్ల మంజూరు పురోగతిపై మంత్రి అధికారులతో విస్తృతంగా చర్చిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్టు పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. విగ్రహం ఏర్పాటు, మ్యూజియం, గార్డెనింగ్, సుందరీకరణ పనులను నాణ్యతతో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తున్నామని, ఆయన చేతుల మీదుగానే త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలాగా దీన్ని తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. స్కిల్వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కె కేశవరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని

0: ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండరాం, శాంతా సిన్హా, నవీన్ మిత్తల్, శక్తి శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్యా కమిషనర్కు చోటు లభించింది. పాలిటెక్నిక్ విద్యార్థులు ఉద్యోగుల ఆందోళనలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అందరితో చర్చించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి తెలియజేసింది. ఈ నెల 27వ తేదీన జరిగే ఓటర్ గ్రామ వార్డు సభలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలతో అత్యవసర జూమ్ సమీక్ష నిర్వహించారు. ప్రతి అర్హత కలిగిన ఓటును పరిశీలించాలని, కాంగ్రెస్ ఓట్ల తొలగింపు కుట్రలను తుప్పికొడుతూ ఒక ఓటు కూడా నష్టపోకుండా జాగ్రత్త పడాలని నాయకులకు సూచించారు. బీహార్, బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిణామాలను గుర్తు చేస్తూ బీఎల్ఏలు సమగ్ర డేటాతో పాల్గొనాలని, నాయకులు ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఎన్ రామచంద్రరావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు.
1: పిల్లల భవిష్యత్తు ఏమైతో ఆందోళనలో ఒప్పుతున్నారు కాబట్టి ఆ కుటుంబాలకు అండగా ఉండవలసిన అక్కడ మాత్రమే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజానీకానికి ఏ అవసరం ఉన్నా తీర్చగలిగేటువంటి బాధ్యత అని చెప్పి దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం.
0: ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, ఆగస్టు 20 సాయంత్రం నాటికి పూర్తి వివరాలను ఆన్లైన్ లో వెల్లడిస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ చెప్పారు. 16 నియోజకవర్గాల నుంచి వచ్చిన 60,720 దరఖాస్తుల్లో ప్రాథమికంగా అనర్హులైన వారి అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. వ్యక్తిగత 4-వీలర్స్ ఉన్న వారిని తోసిపుచ్చామని, క్యాబ్ డ్రైవర్లను అర్హులుగా గుర్తిస్తున్నామని చెప్పారు. తుది జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, సందేహాల కోసం కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్, సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సుందళ్లలో కాంక్రీట్ నాణ్యత బాగుందని, నీటిని ఎత్తుకోవచ్చని స్పష్టమైనప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నీటిని ఏపీకి వదిలేసి తెలంగాణ రైతులకు నష్టం చేసిందన్నారు. రాష్ట్రంలో నీటి నిల్వలు 35.6% పరిమితమవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. బ్యాంకు కార్యకలాపాలపై ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. కలెక్టరేట్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన గోడ పత్రికను చంద్రశేఖర్ ఆవిష్కరించారు. జిల్లాలోని 9 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా గ్రామాల్లో ఉచితంగా అవగాహన కల్పిస్తారని చెప్పారు. మత సామరస్యంతో పండుగలు జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పిలుపునిచ్చారు. రేపు మిలాదున్ నబీ పండుగ నేపథ్యంలో సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయంలో మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. భవిష్య తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశ్ సురభి అన్నారు. వనపర్తి మండలం సవాయిగూడ గ్రామంలోని అటవీ శాఖ ప్రకృతి వనంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటడం ద్వారా మానకొండూరు నియోజకవర్గంలో వన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ఇల్లందు క్రాస్రోడ్లోని సెంట్రల్ పార్క్లో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, మేయర్ మూడు గణేష్ విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన 7 నాన్ కాడర్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ అధికారులకు కేంద్ర హోంశాఖ ఐపీఎస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పులిగిళ్ల రవీందర్, బి శ్రీబాలదేవి, జే అరవింద్, బాబు రాజమహేంద్ర నాయక్, సాయిశ్రీ, పూజా కరుణాకర్లు ఈ పదోన్నతి పొందారు. రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, వారి పనితీరును పరిశీలించిన అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుంది. హోదా లభించిన అధికారులకు త్వరలోనే కొత్త పోస్టింగులు కేటాయిస్తారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం సెప్టెంబర్ 2 ఎన్పీఎస్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ జనరల్ మేనేజర్ కార్యాలయం వెల్లడించింది.

బాధితులు తమ ఫిర్యాదులను పూర్తి వివరాలతో ఈ నెల 26వ తేదీలోగా సమర్పించవలసి ఉంటుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో నివాళులర్పించారు. విశేషాలు మరొకసారి. నషాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఏసీ అఫిడవిట్, సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో రేపు మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటున్న సందర్భంగా షేక్ హసీనా గారి ప్రసంగం వింటారు.
1: అనంత కరుణామయుడు అల్లా విశ్వశాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ను ఎంపిక చేసుకున్నట్లు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ అనే గ్రంథంలో ఈ వివరాలు చెప్పబడ్డాయి. విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లింల కోసం కాదని, సకల కోటి జీవరాశులకు ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లా నియమించారని అందులో వివరించారు. మహమ్మద్ ప్రవక్త జన్మించిన కారణంగా ఆయన జ్ఞాపకార్థం మీలాదున్ నబీని పండుగను జరుపుకుంటారు. ఆయన సౌదీ అరేబియాలోని మక్కాలో క్రీస్తు శకం 570లో జన్మించి క్రీస్తు శకం 632 వరకు జీవించి అదే రోజున కాలధర్మం చేశారు. ముస్లింలు చాంద్రమానం ప్రకారం ప్రవక్త మహమ్మద్ చివరి ప్రవక్త. మిలాదున్ నబీ అనే పండుగను మావ్లిద్ ఆన్ నబీ పండుగ అని కూడా పిలుస్తారు. ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని దైవఘట్టంగా జరుపుకొని ఆయన పట్ల ప్రేమ భక్తిని చాటుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్లో 3వ నెల అయిన రబీ ఆల్ అవ్వల్ సందర్భంగా దీనిని సూఫీ బరేల్వీ ముస్లిం ప్రజలు జరుపుకుంటారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఉపఖండంలోని ఇతర ప్రాంతాలలో రబీ ఆల్ అవ్వాల్ సాధారణంగా అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుంది. నెలవంక దర్శనాన్ని బట్టి వేర్వేరు తేదీల్లో ప్రారంభమవుతుంది. మహమ్మద్ ప్రవక్త దేవుని నుంచి వచ్చిన దూత అని ముస్లింలు నమ్ముతారు. దయ, ధర్మబద్ధమైన జీవితాలను ఎలా జీవించాలో ప్రజలకు చూపించడానికే మహమ్మద్ను అల్లా పంపించాడని విశ్వసిస్తారు. అసలు మిలాద్ నబీ అంటే ఏంటో తెలుసుకుందాం. మిలాద్ లేదా మౌలిద్ అనగా మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామియా క్యాలెండర్లోని 3వ నెల రబీ ఉల్ అవ్వల్ 12వ తేదీన వస్తుందని ఇందాకే తెలుసుకున్నాం. అరబీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం. అబ్బాసియా ఖలీఫా హారూన్ అల్ రషీద్ తల్లి ఆల్ ఖైజురాన్ తన కాలంలో ఇస్లామియా ప్రవక్తయగు మహమ్మద్ జన్మతిథిని పురస్కరించుకొని మౌలిద్ షరీఫ్ ప్రవక్త జయంతి ఉత్సవాలు ప్రారంభించింది. మహమ్మద్ ప్రవక్త జన్మించిన ఇంటిని ఖైజురన్ ఓ ప్రార్థన నిలయంగా మార్పు చేసింది. అయితే మహమ్మద్ ప్రవక్త కీర్తిశేషులయ్యాక 4 శతాబ్దాల వరకు ఈ జన్మదినోత్సవాన్ని ఎవరూ జరుపుకున్నట్లు ఆధారాలు లభించలేదు. ఆ తరువాతనే ఇవి ఈజిప్టులో ఆరంభమైనవి అని, ఫాతమిది ఖలీఫాల కాలంలో

మహమ్మద్ ప్రవక్త కుమార్తెయగు ఫాతిమా జహరా వంశస్థులు మొదట మిలాద్ నబీ ఉత్సవాలు ప్రారంభించారు. ఈ ఉత్సవాలు సూఫీ తరీఖాలకు అనుగుణంగా ఉండేవి. ఈ ఉత్సవాలు దిన సమయాన ప్రారంభించి జరుపుకుంటారు. ఈ ఉత్సవాలలో మహమ్మద్ ప్రవక్త వంశస్థులకు అంటే అహ్లే బైత్కు ప్రధాన ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఖురాన్ను పఠిస్తారు, అలాగే సాంప్రదాయ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేవారు. ఇక అరబీ భాషలో మౌలీద్ అంటే జన్మనివ్వడంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని కూడా మౌలీద్గా జరుపుకుంటారు. భారతదేశంలో సాధారణంగా ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే. అరబిక్లో నబీ అనే పదానికి ప్రవక్త అని అర్థం. చరిత్రలో సున్నీ ముస్లింలలో మొదటి ఉత్సవాలు 12వ శతాబ్దం సిరియాలో నూరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగాయి. అదేవిధంగా స్పెయిన్ మొరాకోలోనూ జరిగాయి. అయ్యూబీల కాలంలో తాత్కాలికంగా ఆపబడ్డాయి, కానీ సలాలుద్దీన్ అయ్యూబీ బావయ్య అయిన ముజాఫరుద్దీన్ ఆధ్వర్యంలో తిరిగి అధికారికంగా 1207లో ఇరాక్లోని మోసుల్ పట్టణంలో ఈ మౌలీద్ లేదా మిలాద్ ఉత్సవాలు ఆరంభమైనవి. అనంతరం ఈ ఉత్సవాలు ప్రపంచమంతా వ్యాపించాయి. మొరాకో, టర్కీ, ట్యునీషియా, ఇండోనేషియా, పాకిస్తాన్, యెమెన్ తదితర దేశాలలో ఈ ఉత్సవాలు వ్యాప్తి చెందాయి. ఈజిప్టులోని కైరో నగరానికి వ్యాపించిన ఈ ఉత్సవాలు ఉస్మానియా ఖలీఫాయగు ములాత్రీ కాలంలో ఉస్మానియా సామ్రాజ్యంలోకి ఇవి 1588లో ప్రవేశించాయి. 1910లో ఉస్మానియా సామ్రాజ్యంలో జాతీయ పర్వంగా ప్రకటించబడింది. అనేక దేశాలలో కూడా మిలాద్ అధికారికంగా గుర్తింపబడింది. మిలాద్ నబీ ఉత్సవాలు జరుపుకునే విధానాన్ని తెలుసుకుందాం. మిలాద్ నబీ జరుపుకునే సాంప్రదాయంలో మస్జిద్లను అలంకరిస్తారు. మిలాద్లను జరుపుకునే ప్రదేశాలను మిలాద్ ఘర్లను అలంకరిస్తారు. మహమ్మద్ ప్రవక్త ప్రాశస్త్యాన్ని, జీవనగాథను, జీవన శైలిని గురించి ఈ ఉత్సవాలలో వివరిస్తారు. ఖసీదా బుర్దా మహమ్మద్ ప్రవక్త శ్లాఘించడంలను పఠిస్తారు. దైవ మార్గంలో ధనాన్ని, ఇతర వస్తువులను ఖర్చు చేస్తారు. పిండి వంటలను వండి పేదలకు పంచుతారు. నాత్క్వాని నాత్లను పఠించడం లేదా రాగయుక్తంగా పాడటం సర్వసాధారణం. ప్రపంచం నలుమూలలో అత్యంత భక్తి శ్రద్ధలతో వీరు జరుపుకుంటారు. ఇందాకే తెలుసుకున్నాం జన్మదినోత్సవాన్ని మౌలీద్ అంటారని. అలాగే మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా వీరి ప్రాశస్త్యాన్ని గానరూపంలో పాడుతారు. ఈ పాటలన్నీ మౌలీదే అంటారు. ఈ మౌలీద్లలో ప్రవక్త గారి జీవనం గురించి వివరణాత్మకంగా వివరిస్తారు. మహమ్మద్ ప్రవక్త పూర్వీకులు, మహమ్మద్ ప్రవక్త గారి జననం, హాలియా దాయి గురించి, బేదూయిన్ తెగల మధ్య మహమ్మద్ ప్రవక్త గారి బాల్యం, అనాథగా మహమ్మద్ ప్రవక్త ఎలా జీవించారు, అబూ తాలిబ్ యొక్క కార్వాన్లలో మహమ్మద్ గురించి, ఖదీజాతో వివాహం, ఇస్లామిరాజ్, హీరా గుహ ప్రథమ సందేశం, ఇస్లాంలో ప్రథమ ప్రవేశాలు, హిజ్రత్ లేదా మదీనాకు వలస, చివరగా ప్రవక్త గారి మరణం వరకు అన్ని విషయాలను కళ్లకు కట్టినట్లు బయాన్లు ఇస్తుంటారు. అలాగే అనేక రకాలుగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో ఈ ఉత్సవాలు పలు రకాలుగా జరుపుకోవడం విశేషం. తద్వారా ఆయా ప్రాంతాలలోని సాంప్రదాయ సంస్కృతుల రీతులు కనబడతాయి. మిలాదున్నబీ మొదట్లో ప్రార్థనలు, ఉపన్యాసాలు, ఖురాన్ పఠనాలతో ఈ పండుగను జరుపుకునేవారు. అలాగే పెద్ద స్థాయిలో విందు భోజనాలు కూడా నిర్వహించేవారు. అయితే కాలక్రమేణా ఈ ఈద్ ఏ మిలాద్ నబీ వేడుకలు నిర్వహణ పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ప్రార్థనలతో పాటు శుభాకాంక్షలు చెప్పుకోవడం, బహిరంగ చర్చలు, రాత్రివేళల్లో ఊరేగింపులు, ప్రజలందరికీ విందు భోజనాలు వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అలాగే పేదలకు విరాళాలు ఇవ్వడం, దానం చేయడం కూడా ఈ పండుగలో ముఖ్యమైన భాగం. అజ్ఞానంతో, అరాకొర జ్ఞానంతో ఊగిసలాడుతున్న నేటి ఆధునిక తరానికి జ్ఞానవంతులతో సన్మార్గం చూపిన యోధుడు ఈ లోకం వీడి దాదాపు 1450 ఏళ్లకు పైగా అవుతున్న ఆ మహనీయుని బోధనలు ఇప్పటికీ మన వద్ద సురక్షితంగా ఉన్నాయంటే ఆ మహనీయుని విశిష్టత
ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆ మహనీయుడు చెప్పినవి నేటి తరం ఆచరించగలిగితే ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, సమాజం ఆవిష్కరమవుతుంది. నేటి ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో మహమ్మద్ ప్రవక్త బోధనలు గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే మహమ్మద్ ప్రవక్త జనవాళికి ఇచ్చిన సందేశాలేంటో ఒకసారి క్లుప్తంగా చూద్దాం. అదేవిధంగా ప్రవక్త తెచ్చిన మార్పులు గురించి తెలుసుకుందాం. సమతాభావం, సామాజిక విప్లవం ప్రవక్త తెచ్చిన మార్పుల్లో ఒకటి. ప్రవక్త తెచ్చిన మార్పు కేవలం మతపరమైన సరిహద్దులకు పరిమితం కాలేదు. మానవులందరూ ఒకటేనని, దేవుని దృష్టిలో అందరూ సమానులేనని ఆయన చాటారు. రంగు, జాతి, వర్గభేదాలు మనుషుల శ్రేష్టతకు కొలమానాలు కావని, కేవలం నైతికత, పవిత్ర హృదయమే శ్రేష్టమైనవని ప్రవక్త స్పష్టం చేశారు. బానిసలను కూడా సొంత సోదరులుగా చూడాలని, వారి విముక్తికి కృషి చేయడమే నిజమైన పుణ్యమని బోధించి సమాజంలో సమతాభావాన్ని నింపారు. అదేవిధంగా స్త్రీలకు గౌరవించడం, ఆర్థిక న్యాయం ఉండాలని ఆయన చెప్పడం జరిగింది. స్త్రీల పట్ల మహమ్మద్ ప్రవక్త చూపిన కరుణ, దయ సమాజంలో ఒక అపూర్వ విప్లవాన్ని తెచ్చింది. మహిళలను భోగవస్తువుగా చూపే కాలంలో ఆమెకు ఆస్తి, వివాహం, గౌరవప్రదమైన జీవిత హక్కులను అందించారు. స్త్రీ స్థానాన్ని అత్యున్నత శిఖరానికి చేర్చారు. మదీనాలో భిన్న మతాలు, తెగల మధ్య ఆయన కుదుర్చుకున్న ఒప్పందం ప్రపంచానికే తొలి సమానత్వ ప్రతిపాదనగా నిలిచింది. బలహీనులను పీల్చి పిప్పి చేసే వడ్డీ వ్యాపారాన్ని నిరసిస్తూ జకాత్ వంటి దాన ధర్మాల ద్వారా పేదలకు సంపదలో భాగం కల్పించే సన్మార్గాన్ని చూపారు. అలాగే క్షమాగుణం కూడా ముఖ్యమని ఆయన బోధించారు. మహమ్మద్ ప్రవక్త చివరి హజ్ ప్రసంగం మానవ హక్కుల ప్రకటనకు సజీవ సాక్ష్యం. మనుషుల ప్రాణాలు, గౌరవ మర్యాదలు పవిత్రమైనవి, వాటిని భంగపరిచే హక్కు ఎవరికీ లేదని చాటి చెప్పారు. హింస కంటే క్షమాగుణమే గొప్పదని తన జీవితం ద్వారా నిరూపించారు. శత్రువులను సైతం ప్రేమానురాగాలతో గెలుచుకోవచ్చనే కమ్మనైన మంచి మధురమైన సత్యాన్ని ఆచరణలో చూపించారు. ద్వేషం ఉన్నచోట ప్రేమను నాటారు. బాహ్య ప్రపంచంలో సమాజ శ్రేయస్సుకు పునాదులు వేసిన ప్రవక్త బోధనలు అంతరంగంలో మనిషి తనని తాను తెలుసుకునే ఆత్మజ్ఞానం దిశగా కూడా మార్గం సుగమం చేస్తాయి. మనిషి తన అహంకారాన్ని, స్వార్థాన్ని వీడినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక వికాసం సాధ్యం అవుతుందని ఆయన జీవితం చాటి చెప్పింది. బాహ్యంగా ఆడంబర పూజలు చేయడం కంటే హృదయశుద్ధి కలిగి ఉండటం, ఇతరుల పట్ల దయతో మెలగడమే దేవుని దగ్గరకు చేరే నిజమైన మార్గమని ఆయన తత్వం వెల్లడిస్తుంది. మనోవికారాలను జయించి ఆత్మనిగ్రహాన్ని సాధించడమే అత్యుత్తమైన మార్గమని బోధించడం ద్వారా మానవ చైతన్యానికి నూతన అర్థాన్నిచ్చారు. నైతిక సత్యం, నిత్య చైతన్యం ప్రధానంగా ఆయన బోధనలో వినిపిస్తుంది. ప్రవక్త బోధించిన శాంతి కేవలం యుద్ధాలు లేకపోవడం మాత్రమే కాదు, అది వ్యక్తి మనస్సు నుండి ప్రారంభమై విశ్వమంతటా విస్తరించే ఒక నిరంతర చైతన్యం. ఏ యుగంలోనైనా నైతికతను కోల్పోయిన నమూనాలు కూలిపోక తప్పదని, కేవలం సత్యం, కరుణ ప్రాతిపదికగా నిర్మితమైన సమాజమే శాశ్వతంగా నిలుస్తుందని ఆయన జీవితం స్పష్టం చేస్తుంది. విజ్ఞానం, సాంకేతికత ఎంత పెరిగినా నైతిక పునాదులు లేని నాగరికత వినాశానికే దారితీస్తుందనే తాత్విక హెచ్చరిక ఆయన సందేశంలో నిగూఢంగా దాగి ఉంది. అది మనం ఈ కాలంలో ఆ సత్యాన్ని గ్రహించినప్పుడే అంతర్గత ప్రశాంతతను సాధించగలుగుతాము. కాబట్టి మహమ్మద్ ప్రవక్త బోధనలు మనిషి చైతన్యవంతంగా జీవించడానికి ఒక మార్గదర్శిగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు, అలాగే మానవాళిలో ప్రజలందరూ చైతన్య

0: మానవీయ దిశగా జీవించడానికి మహమ్మద్ ప్రవక్త బోధనలు ఎంతో ఉపయోగపడుతుంది. మిలాదున్నబీ పండుగ పర్వదినాన్ని మనం ఎలా జరుపుకుంటామో ఒకసారి తెలుసుకుందాం. భారతదేశంలో ఈ పండుగను ముస్లింలందరూ జరుపుకుంటారు. ముఖ్యంగా భారత రాష్ట్రమైన జమ్మూ మరియు కాశ్మీర్లోని హజ్రత్ బల్ మందిరంలో ఉదయపు ప్రార్థనల తర్వాత మహమ్మద్ అవశేషాలను ప్రదర్శిస్తారు. అక్కడ రాత్రంతా ప్రార్థనలు కూడా జరుగుతాయి. తెలంగాణలోని హైదరాబాద్ దాని అద్భుతమైన మిలాద్ ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది. నగరమంతటా మతపరమైన సమావేశాలు, రాత్రంతా ప్రార్థనలు, ర్యాలీలు, కవాతులు మరియు అలంకరణలు చేస్తారు. పాఠశాలలకు సెలవు కూడా ప్రకటిస్తారు. ఈ పండుగ పురస్కరించుకొని హైదరాబాద్తో పాటు తెలంగాణలోని జిల్లాల్లోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక క్యాలెండర్ ప్రకారం ఈ సెలవును జనరల్ హాలిడే జాబితాలో చేర్చారు. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం 26 బుధవారం నాడు ఈ సెలవు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో మక్కా మసీద్ మధ్యాహ్నం జోహర్ ప్రార్థనల తర్వాత ప్రధాన ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపు గుల్జార్ హౌస్, మదీనా బిల్డింగ్, సాలార్ జంగ్ మ్యూజియం, దారుల్ షిఫా, పురాణ హవేలి, కోట్ల అలీజా, బీబీ బజార్ మీదుగా సాగుతుంది. పాత బస్తీలోని గుల్జార్ హౌస్, యాకుత్పురా, డబీర్పురా, మొగల్పురా తదితర ప్రాంతాలు పచ్చని జెండాలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆకాశవాణి శ్రోతలందరికీ మరొకసారి మిలాదున్ నబీ శుభాకాంక్షలు.
1: మీరింతవరకు రేపు మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటున్న సందర్భంగా షేక్ హసీనా గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రసన్న లక్ష్మి గారు పాడిన లలిత గీతాలు.

0: లలిత గీతాలు విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. రంగ్దే చిత్రం కోసం సిట్ శ్రీరామ్ గానం చేసిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ భద్రతా సలహాదారు, భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధి అయిన అజిత్ దోవల్ ఈరోజు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్తో సమావేశమయ్యారు. ఈరోజు జరిగిన 25వ విడత ప్రత్యేక ప్రతినిధుల చర్చలకు ముందు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి ప్రశాంతతను బలోపేతం చేసే మార్గాలపై ఇరుపక్షాలు చర్చించాయని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. నషా ముక్త సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. నిజామాబాద్

జిల్లాలో ఈరోజు నషా ముక్త్ భారత్ అభియాన్పై జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి ఆలోచించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఫీజు బకాయి భాజపా లడాయి పేరుతో బీజేపీ చేపట్టిన కార్యక్రమంలో ఈటెల పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ నుంచి కెనడా అమెరికాలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పార్లమెంట్ సమావేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యం కల్పించిందే తప్ప పార్లమెంట్ అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరినప్పుడు పార్లమెంట్ను స్తంభింప చేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ అఖిల భారత సాంకేతిక విద్యా మండలాధికారులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో 11 మంది నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ జోన్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో భాగంగా వైద్యులపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 5 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. నిన్నటి నుంచి కొనసాగుతున్న దీక్షను ఈరోజు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ నిమ్మరసం తాగించి వివరింపజేశారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. డాక్టర్ ఎంసీఆర్ టీమ్స్లో నిమ్స్ తరహా టారిఫ్లు అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి ఆమోదర్ రాజనసింహ అధ్యక్షతన జరిగిన తొలి ఈసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్టు పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రచురణల విభాగం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బుక్ ప్రొడక్షన్ 2026లో 7 అవార్డులు అందుకుంది. హిందీ ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో ఈ విభాగం వెలువరించిన జర్నల్స్ పుస్తకాలు రెఫరెన్స్ ప్రచురణలు వివిధ విభాగాల్లో గుర్తింపు పొందాయి. గ్రామీణాభివృద్ది శాఖపైన మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట కుంటల నిర్మాణం, మహిళా సంఘ భవనాల నిర్మాణం మొదలైన వాటి గురించి చర్చించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతాంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమమైంది. 22A నిషేధిత భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిదే ప్రధాన బాధ్యతని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ఆరోపించారు. కుత్బలాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో 22A బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి బీఎస్సీ కోర్సుల కౌన్సిలింగ్ ఈ నెల 27వ తేదీన ప్రారంభమవుతుంది. ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఈ విషయం తెలియజేశారు. శనివారం 29వ తేదీ వరకు కౌన్సిలింగ్ కొనసాగుతుంది. ఎపిసెట్ 2026లో అర్హత సాధించి దరఖాస్తు చేసుకున్న బైపీసీ అభ్యర్థులు 13 కళాశాలల్లో బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సీట్ల కోసం హాజరు కావాలని జానయ్య వివరించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కిరాతార్జునీయం, శ్రీ పిల్లిట్ల ముకుంద బృందం ఆలపించిన చిందు యక్షగానం చివరి భాగం వినే ముందు ఈ వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పిలిట్ల ముకుందం బృందముచే చిందు యక్షగానము అభినవ కిరాతార్జునయము మూడో భాగము. ఆహా, ఏమి ఈ మాయలో పడి నేను మోహంబు చేత మూర్చపడిపోతే ఏమి? ఈ మాయ మోహినిపై వచ్చేసి మోసము చేసేదవా. ఈసారిగా దాచి పొమ్మిక దూరముగా వెళ్ళుపో నీకునే తోడెవరిలా.

శ్రీ హర్జునుడు మత్ ప్రభావంబు చేత మాయలో చిక్కకుండగానే మూర్చ పడిపోయాడు. సరే, ఇతో బుద్ధి చెప్పి ప్రయాణమునకు సిద్ధముగా చేసేదాను. ఏమీ తెలియనట్టుగా ఎదురు చెలుతాను.

అపత్కాల బాంధవ అపన్న రక్షక గోకుల తిలక గోవర్ధనో దానన బావా కృష్ణ పాకి పాకి పాకి పాకి. అర్జున ప్రతిదండము పల్గునా కుతకమతో మిమ్మ

అర్జున, నిన్ను చూడక చాలా కాలం అయ్యను. అందులో గురించి నీ తలంపున వచ్చుతుంటిని, కానీ ఇచ్చటికి వెళుతున్నావయ్యా. అంత క్షేమమే కదా బావా. నేనొక విచారము, ఇది వరకు జరిగిన క్షితి అంతయు తమ ప్రభావం అని తోచుచున్నది బావయ్యా. లేకయున్నా ఎన్నడైనా ఇంతగా నేను వ్యామోహతుల పీడితుడు నైతినా మూర్చపోతినా.

వస్తావా కృష్ణ? మహాత్మా, నీ విట్టు జగన్మోహనాకారం మగు మోహినివై నన్ను మోహంబు చేస్తే నీ యొక్క రూపరేఖ విలాసంబు సౌందర్యము చూసి నేను ముక్తుడనైతిని నీ మాయలో దిక్కితిని కాని బావా.

బావా కృష్ణ, ఇది వరకు జరిగిన స్థితి ఎంతయో నీ మాయమత్తులే స్వామి. అర్జున, ఏమిటయ్యా, నేను ఇప్పుడే వచ్చినటువంటి వాళ్ళు నా పైన లేనిపోని నిందలా? బావా కృష్ణ, అదిగో అదిగో నీ కన్నులకు కాదు.

బావా కృష్ణ, నీ కంచమందున్నటువంటి వజ్ర వైడూర్య గోమేదక పుష్పరాగము లలలిపిన మణిహార పతకమ్ములు అదిగో నీ మెడలో. నీ కనులకు కాటుక నటులు నుండెను తూడ్చావు కానీయో తొలగలేదే బావా. నీ

0: బావా కృష్ణ ప్రందామ,
1: ఎన్ని బాధలు వచ్చేసినా కొండవలె వచ్చే కష్టములు కూడా గోటమీటే గోవిందుడు బావ. కాని బావయ్య,
2: అర్జున
1: అర్జున, నీ చమత్కారము తపస్సు చేసి ఆ పరమశివుని విల్లు పార్శ్వదత్తము ఎలా సాధించగలవో అని నేను ఈ మాయ మోహిని వేషంబున నిన్ను పరీక్షించాను. కాని నా మాయలో చిక్కలేదు. నీవు యుక్తి శక్తి పరాక్రమము చేతనే ఆ పరమేశుని మెప్పించు, పార్శ్వదత్తము సాధించుతుగాక. వైరం విజయోత్సవం.

గోపాలదేవ దయామయ స్వామి దుర్మార్గుడకు ఆ దుర్యోధనుడు చేయు మోస కృత్యంబుల నుండి తప్పించి వివరింపుచున్న పరంధాముడ, నీవే కదా ప్రస్తుతం వ్యాస భగవాసుని ఉపదేశించే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైన శంఖను గూర్చి అఘోరముగా తపము చేసేదను స్వామి. నమో నమః.

0: పార్వతి
1: స్వామి,
0: జగత్తును పాలింపుచుండి జగత్కాలమయ్యాకు ఆ శ్రీ మహావిష్ణువు మన మహర్నిషమ్ములు ఎల్ల వేళలో ఆ మహాత్ముని నామధ్యానమే బునర్చుటయే కర్తవ్యము. కానీ ఆ దైవమే శ్రీ మహావిష్ణువే దైవము.
1: స్వామి, అయినా మీ గురించి తపచేస్తున్నారా?

0: పరమేశ్వర
1: పార్వతి
0: పరమేశ్వర
1: పార్వతి
0: స్వామి
1: ఇది ఏమి వైపరీత్యము? ఈ కైలాసమంతయు బోల మాదిరిగా ఊగుతున్నది.
0: ఎవరు తప చేయుచున్నారు మీ గురించి?
1: ఓహో,
0: వారి పేరు చెప్పండి.
1: పార్వతి చంద్రవంశంలో ప్రఖ్యాతి పొందినటువంటి కుంతి కుమారుడు ఆ అర్జునుడు నా గురించి తపము చేస్తున్నాడు.
0: అర్జునుడా?
1: అవును, అందు గురించి ఇప్పుడే తక్షణమే వెళ్తాను.
0: స్వామి ఆగండి, మీతో నేను కూడా వచ్చేస్తాను.
1: నీవా?
0: ఆ అర్జునుడు అంటే ఎంత గొప్పవాడో చూస్తాను
1: స్వామి.

0: స్వామి పరమేశ్వర, మీతో వచ్చి అర్జునుడు ఎటువంటి వాడు చూస్తాను స్వామి. ఓహో, ఇందులో గురించి వచ్చేస్తావు స్వామి. ఆ అర్జుని వెన్నుపైన పుట్టుమచ్చ కలదు, ఆ పుట్టుమచ్చ నేను చూస్తాను. కానీ ఈ రూపమున వెళ్ళినా పార్వతి, ఈ రూపమున వెళ్ళినా ఆ అర్జుని పుట్టుమచ్చ చూడలేవు.
1: మరి
0: ఇప్పుడే ఒక ఎరుకుల వాడు నేనవుతాను, ఎరుకుల సింగివి నీవు కమ్ము.
1: అయ్యో, అదేమిటి?
0: ఆ
1: ఎరుకుల వాడి

0: ఏమీ స్వామి,
1: మారువేష ధరణం అయ్యాము
0: అయ్యాము.
1: ఇక ఇప్పుడే ఒక శూకరం అనగా ఒక శూకరంబును ఆ అర్జును తప చేస్తున్నాడు, అతని వద్దకు తోలిస్తాడు.
0: తోలియండి స్వామి.

0: ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
1: ఏమి ఈ శూకం ఎక్కడిది? ఆహా, ఇప్పుడు నా భానంబు చేత పునక చేస్తాను. కోపము కలిగే పారిపోకురా. రబ తలంబు తలంగ చేతురా, రంగు తలంబు తలంగ చేతురా.

0: మధ్యస్థుడా?
1: ఇప్పుడే.
0: ఏమిరా?
1: నిన్ను మధ్యస్థాను రా, రమ్మురా. ఇప్పుడే ఆ సూకలము నేను కొట్టాను.
0: నీకు నాకు
1: ఇందుకు తప్పదు.

0: కాదా? ఇప్పుడే ఆహా, ఏమి నా ఆయుధములన్నీ మాయము చేసనే ఎవడు అయినా యుద్ధము చేస్తాను. నిలబోదా, నిలబో.
1: అంత వేలరా.

0: పార్వతి, అదిగో చూడము, మూర్త పడకపోయాడు అర్జునుడు. అదిగో వెన్ను పైన పుట్టుమత్తమును చూడము.
1: స్వామి, ఆనందం చూస్తుని సంతోషం.
0: అర్జున నాయనా, అర్జున, నీవు గోరు పార్వతీయ పరమశివులు ప్రత్యక్షమైన చూడుము నాయన, చూడుము. స్వామి దేవదేవ మహానుభావ దివ్య ప్రభావ, ఆహా స్వామి, ఇక నాకు మీ పార్శ్వదత్తులు మీ వసకుటియే కర్తవ్యము స్వామి. సదస్సు.

0: మీరింతవరకు కిరాతార్జునీయం శ్రీ పిల్లిట్ల ముకుందం బృందమాలపించిన చిందు యక్షగానం చివరి భాగం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రగీతాలలో ముందుగా శ్రీరామదాసు చిత్రం కోసం హరిహరన్ చిత్రగానం చేసిన రామదాసు కీర్తన, సంగీతం ఎంఎం కీరవాణి.

తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ చిత్రగానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రగీతాలలో చివరిగా ఆయుధం చిత్రం కోసం ఉదిత్ నారాయణ, ఉషా పాడిన పాట. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్, సాహిత్యం భీమ్సేన్.

0: మీరింతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యవసాయ సూచనలు ఈ సాయంత్రం 6:50. అంశం వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం. ఈ అంశం గురించి పెద్దపల్లి జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓదెల సంపత్ కుమార్ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వయ్యారి భామ కలుపు మొక్కలపై అవగాహన. ఈ అంశం గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 7:45 వికసిత భారత్. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవాని. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో జి నిత్య సంతోషిని గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 మనీటాక్ మంతాను ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. క్షమించండి, ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన. సామరస్యం గురించి శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం. పొలం పనులు రేపు ఉదయం 6:35. పచ్చిరొట్టెల పంటల సాగు. రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు ప్రసారమవుతాయి.

7 గంటలకు జిల్లా సమాచార లేఖ. 7 గంటల 15 నిమిషాలకు ఉదయతరంగిణి కార్యక్రమంలో ఓనం పండుగ 2026 గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. అనంతరం ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల్లో అవగాహన చైతన్యం, సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి రాఘవాచారి గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో డి సాయి మనోజ్ఞ గారి గాత్రం వినవచ్చు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ శర్మ, మృదంగం శ్రీ పి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో జుగల్బందీ, సితార్ మరియు వయలిన్ వాద్యం వినిపిస్తారు శ్రీ షాహిద్ పర్వేజ్ గారు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో అపురూప సుందరి కథ ఒగ్గు కథ 1వ భాగం వినిపిస్తారు శ్రీ మరుపాక శంకర్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, టర్కీ కోళ్ల పెంపకం వివరాలు. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ పురుషోత్తం గారు అందించే వివరాలు వినవచ్చు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలంలో పశువుల పోషణ జాగ్రత్తలు. ఈ అంశం గురించి కోరుట్ల శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎస్ పరశురాములు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి జరుగుమల్లి పశు వైద్యులు డాక్టర్ జే శ్రావణి శ్రావణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి, ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో. 8:03 సరిహద్దులు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ గొడవర్తి శ్రీనివాసమూర్తి, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కన్రాతి. 9:15 స్పాట్లైట్, 9:30 చర్చ కవి సేహాయ్. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలు. ఆకాశవాణి సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: continued efforts of DRDO to leverage the capabilities of the Indian industry for the development and manufacture of advanced defense systems. The objective is to enhance domestic manufacturing capabilities, strengthen the defense industrial base, and create opportunities for the participation of Indian MSMEs and other technology partners in the supply chain. With Deependra Kumar, Aman Yadav, Akashvani News, Delhi.
1: Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan has stressed on the importance of training young students with agriculture degree programs. Mr. Chauhan was speaking after inaugurating a conference of vice chancellors and director of ICAR institutes in New Delhi. Secretary, Department of Consumer Affairs Nidhi Khare has said that Kanda Express is bringing about 800 metric tons of onions to Delhi. In a social media post, the secretary said the onion will be sold at 35 rupees per kilogram at NAFED, NCCF and Kendriya Bhandar stores. Chief Election Commissioner Gyanesh Kumar has said booth-level officers are the foundation of India's democracy. The Chief Election Commissioner, who is on a two-day visit to Uttar Pradesh, attended an interaction program with around 500 booth-level officers in Lucknow today. Benchmark domestic equity indices ended in positive zone today. The Sensex surged 287 points to close at 77,656. The Nifty advanced 115 points to settle at 24,334. In men's cricket, host Sri Lanka were 265 for 8 against India in their first innings as rain forced early stumps on day 3 of the Colombo Test. Sri Lanka are trailing by 238 runs. Earlier, visitors declared their first innings at 503, powered by Dhruv Jurel and Devdutt Padikkal's centuries. India are currently leading the two-match series 1-0. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషార్మణి. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సునహరి మిట్టి అభియాన్ మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలు ప్రారంభించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నివేదిక అందజేసింది. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. రైతుల సంక్షేమమే రాష్ట్ర దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో సునహరి మిట్టి అభియాన్ మార్కెట్ అనుసంధాన కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాధికారులతో నిర్వహించిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు చివరి గడపకు చేరేలాగా అధికారులు కృషి చేయాలని సూచించారు. జిల్లాపై ఎల్ నిన్యూ ప్రభావం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు క్రాప్ డైవర్సిటీ ప్రోత్సాహంపై వ్యవసాయ శాఖ అధికారిని గవర్నర్ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్తో పాటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అసైన్డ్ భూముల సేకరణపై స్పష్టమైన విధానం రూపొందించుకోవాలని, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రాజెక్టు ఫేజ్ 2కు త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామాలయం టెండర్లు వెంటనే పిలవాలని, కొత్వాల్ కూడా బర్డ్స్ పార్క్ మరింత ప్రచారం కల్పించాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించింది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై విచారణ జరిపిన కమిటీ చైర్మన్ మల్లురవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ హైదరాబాద్ లో ఈ నివేదికను అందజేశారు. అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం అనుమతి రాకుండానే రేవంత్ ఆదరాబాదరాగా పర్యటన పెట్టుకున్నట్లు చెప్పారు. అర్హత లేని వ్యక్తులను సీఎం తన పర్యటనలో కలవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. స్పష్టమైన కారణాలతోనే విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదని కిషన్ రెడ్డి చెప్పారు.
4: ఎవరైనా ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే పర్యటన ఖరారు చేస్తారు. విదేశాంగ శాఖ ఆయన వెళ్లక ముందే క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇవ్వలేదని తెలిసి కూడా ఆయన లండన్ కి ఎందుకెళ్లాడు? విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మీ స్థాయికి అనుకూలంగా ఈ పర్యటన లేదు కాబట్టి అనుమతులు ఇవ్వడం లేదనేటువంటి

0: విషయం స్పష్టం చేయడం జరిగింది.
1: క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి 15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయంలో హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో వచ్చిన 60,720 దరఖాస్తుల్లో 40,900 మందిని అర్హులుగా గుర్తించామని, ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వారి సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహిస్తామని వివరించారు. ఎంపిక కాని దరఖాస్తుదారులకు 10,000 రూపాయలు ఎండీని తిరిగి జమ చేస్తామన్నారు. మరో 4 నియోజకవర్గాల్లో స్థలాలు ఎంపిక చేశామని, సెప్టెంబర్ 3వ తేదీలాగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, ఇప్పటి వరకు 6,18,00,000 మొక్కల లక్ష్యాన్ని గాను 5,32,00,000 మొక్కలు నాటామని ఆమె చెప్పారు. నాటిన మొక్కల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తూ నీరందిస్తూ 100% మనుగడ సాధించేలా చూడాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని, నివాస ప్రాంతానికి సమీపంలోనే పనివ్వాలని సూచించారు. ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఇంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు చేపట్టిన నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ నిమ్మరసం తాగించి రామచందర్రావు దీక్షను విరమింపజేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన ఈ దీక్షకు వివిధ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. యువమోర్చ 5,00,000 మంది విద్యార్థుల సంతకాల పత్రాలను ప్రభుత్వానికి సమర్పించింది. బకాయిలు విడుదలయ్యే వరకు పోరాటం ఆగదని రామచంద్రరావు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా మౌలిక వసతులు అభివృద్ది చేస్తున్నామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్లో నిమ్స్ తరహా టారిఫ్లు అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన టిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో జరిగిన తొలి ఈసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది నియామకాలకు నిమ్స్ సర్వీస్ రూల్స్ అనుసరించాలని, ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ ద్వారా నిర్వహించాలని కూడా ఈసీ నిర్ణయించింది. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, అదనపు టాయిలెట్ కాంప్లెక్స్, పీజీ కాలేజ్ కోసం హాస్టళ్ల నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి మొక్కలు నాటిన సందర్భంగా మాట్లాడుతూ,
2: మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఇంటికి ఒక మొక్కనైనా కూడా పెట్టించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మేము ఆదేశించడం జరిగింది. మేము ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉన్నాము.
1: రాష్ట్రంలో రాగల 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా దాదాపు 24 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో సాయంత్రం వేళ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం పలు జిల్లాల్లో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటి సంరక్షించాలని రాజన్న సిరిసిల్లాలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా సమతుల్య వాతావరణం నిర్మించవచ్చునని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నాటిన ప్రతి మొక్కను కూడా సంరక్షించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులుగా నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17,00,000 మొక్కలు నాటుతామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిర్మల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు 27 ప్రత్యేక సెలవు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ గురువారం హైకోర్టుతో పాటు సికింద్రాబాద్లోని తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ, హైకోర్టు ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లకు ప్రత్యేక సెలవు వర్తిస్తుందని, దీనికి ప్రతిగా డిసెంబర్ 19వ తేదీ శనివారాన్ని హైకోర్టుకి వర్కింగ్ డేగా ప్రకటిస్తున్నామని చెప్పారు. పాలిటెక్నిక్ విద్యపై అధ్యయనానికి తెలంగాణ రక్షణ సేన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల

0: చేసినట్లు కవిత చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి చేర్చడంతో విద్యార్థులు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్ నిన్యో ప్రభావం, నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్దిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని, తక్కువ నీటి అవసరమయ్యే పంటలపై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. 22A నిషేధిత భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిదే ప్రధాన బాధ్యతని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో 22A బాధిత కుటుంబాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రీ బీఎస్సీ కోర్సుల కౌన్సిలింగ్ ఈ నెల 27వ తేదీన ప్రారంభమవుతుంది. ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఈ విషయం తెలియజేశారు. మహిళా సాధికారత ఇతివృత్తంగా నిర్మించిన ఒక సినిమాను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి అనేక కష్టాలను, ఊపిరితిత్తుల క్యాన్సర్ను జయించి ఐఏఎస్ సాధించిన నేపథ్యంలో రచయిత దర్శకుడు తిరుపతి పటేల్ సిద్దంకి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జయంతి కార్యక్రమాన్ని నల్గొండలో ఘనంగా నిర్వహించారు. కోర్టు ఎదురుగా ఉన్న మండల్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యకుడు చిలకరాజు సతీష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా వార్తా మీడియా వర్క్ షాప్ ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీఐ వ్యవస్థాం భారతస్య డిజిటల్ పరిశోధన యాత్రాయాః ప్రముఖ పరివర్తన బిందుః వర్తతే ఇతి ప్రాఖ్యాపయత్. సహైవ ఏతస్యై ఏకాదశ దేశేషు పరిచాలనేన సహ వైశ్విక మాన్యతా చ లబ్ధా. కేంద్ర సర్వకారేణ పశ్చిమ బంగాళ సర్వకారః యోగ్యావేదకేభ్యః నాగరికతా ప్రమాణపత్ర వితరణాయ సిఏఏ ఇత్యస్యాంతర్గతం అధీకృతః. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః అద్య బీజింగ్ నగరే చీన విదేశమంత్రిణా వాంగ్ యీ ఇత్యమునా సహ భారత చీన సీమ విషయే విశేష ప్రతినిధి వార్తాం కరిష్యతి. సంయుక్తరాజ్యేన సర్వేభ్యః H-1B సీమా అంతర్గత ఆవేదనేభ్యః అతిరిక్తస్య 65-300,000 డాలర్ పరిమితస్య శుల్కస్య ప్రస్తావః కృతః. అథ వార్తాః విస్తరేణ. యూపీఐ ఇత్యనేన డిజిటల్ పరిశోధన వ్యవస్థాయాం పరివర్తనేన సహ భారతే 10 వర్షాణి సంపూరితాని. అద్య ఏషా వ్యవస్థా భారతస్య డిజిటల్ పరిశోధన వ్యవస్థాయాః మేరుదండరూపేణ ఉద్భూతాస్తి. 16-2000తమే వర్షే ప్రారబ్ధాయాః అస్యాః వ్యవస్థాయాః వ్యవహార సంఖ్యాయాం ప్రాయః 13,000 వృద్ధిః సంజాతా. అత్రావసరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీఐ సేవా ప్రణాళిం శ్లాఘమానః సామాజిక సంచార పటలే అలిఖత్ యత్ యూపీఐ భారతస్య డిజిటల్ పరిశోధన యాత్రాయాం కశ్చన మహత్వపూర్ణః పరివర్తనాత్మకశ్చ బిందుః సిద్ధః. విత్తమంత్రాలయానుసారం 16-17 చ ఆర్థికవర్షే యత్ర కేవలం 1.78 కోటి వ్యవహారాః అభవన్, తత్రైవ 2000తమస్య 25-26 చ వర్షే ఏషా సంఖ్యా సమేధ్య 62-94 కోటి వ్యవహారాత్మికా అజాయత. కేంద్ర సర్వకారేణ పశ్చిమ బంగాళ సర్వకారః నాగరికతా సంశోధన అధినియమస్యాంతర్గతం వాదశ్రవణాయ యోగ్యావేదకేభ్యః నాగరికతా ప్రమాణపత్రాణి దాతుం చ అధికారో దత్తః. కేంద్రీయ గృహమంత్రాలయేన అస్మిన్ సందర్భే ఏకా రాజపత్ర అధిసూచనా ప్రకాశితా. ముఖ్యమంత్రి సువేందు అధికారి వార్తాహరాన్ అసూచయత్ యత్ ప్రాయః 30,000+ ఆవేదకేషు ఏతావతా 23,000 జనాః యోగ్యాః ఘోషితాః, తేభ్యః నాగరికతా ప్రమాణపత్రాణి చ వితరితాని. సహ అవదత్ యత్

అవశిష్ట ఆవేదనానాం అపి శీఘ్రతయా కార్యాచరణం భవిష్యతి. సంబంధ మండలాధికారిణాం మాధ్యమేన చ ప్రమాణపత్రాణి ప్రదాస్యంతే. ముఖ్యమంత్రిణా ధార్మిక ఉత్పీడన కారణాత్ బాంగ్లాదేశాత్ సమాగతాః జనాః సిఏఏ ఇత్యస్యాంతర్గతం నాగరికతాయై ఆవేదనం కర్తుం ప్రార్థితాః. భారతస్య రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః అద్య బీజింగ్ నగరె చీన విదేశమంత్రిణా వాంగ్ యీ ఇత్యమునా సహ భారత చీన సీమ్నోః వివాద సమాధానాయ ఉభయోః దేశయోః సంబంధానాం వికాసాయ చ విశేష ప్రతినిధిస్తరీయ వార్తాయాం భాగం అగృహణాత్. ఇయం వార్తా అతీవ మహత్వపూర్ణా మన్యతే, యతో హి ఆగామిని సెప్టెంబర్ మాసస్య ద్వాదశ త్రయోదశ దినాంకయోః నవదిల్ల్యాం ఆయోజ్యమానస్య బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య కృతే చీన రాష్ట్రపతినః శ్రీ జీన్ పింగస్య భారత యాత్రాయాః పూర్వం ఇయం ఆయోజితా. అస్యాః యాత్రాయాః పూర్వం ద్విదివసీయ యాత్రాయాం బీజింగ్ నగరం సంప్రాప్తః శ్రీ డోభాలః చీన ఉపరాష్ట్రపతినా హాంగ్ జేంగ్ ఇత్యమునా సహ సౌహార్ద మేళనం అకరోత్. బీజింగ్ నగరస్థేన భారతీయ దూతావాసేన సూచితం యత్ ఉభయోః దేశయోః శీర్షనేతృభిః కృతస్య సంధేః అనుసారేణ సీమాక్షేత్రేషు శాంతేః సుస్థిరతాయాశ్చ సుదృఢీకరణాయ అథ చ ఆర్థిక రాజనీతిక బహుపక్షీయ మంచేషు ద్విపక్షీయ సంబంధానాం సంవర్ధనాయ ఉపాయాః చర్చితాః. ఉపవేశనే ఉపరాష్ట్రపతినా హాన్ మహోదయేన ప్రతిపాదితం యత్ భారత చీన దేశాభ్యాం ద్విపక్షీయ సంబంధాః రణనీతిక దీర్ఘకాలిక దృష్టికోణేన అవలోకనీయాః పరిపాలనీయాశ్చ నేతృభ్యాం నిర్ధారితానాం మహత్వపూర్ణ సహమతీనాం క్రియాన్వయనం చ మిలిత్వా కర్తవ్యం ఇతి. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామనః అద్యారభ్య కనాడా సంయుక్తరాజ్యామెరికా దేశయోః ఆధికారిక యాత్రాయాం భవిష్యతి. ద్వైపాక్షిక ఆర్థిక విత్తీయ సహభాగితాయాః సుదృఢీకరణం, నివేశ సంబంధానాం వినిమయః, వైశ్విక ఆర్థిక ప్రాథమికతాసు సహకార ప్రవర్ధనం చ అస్యాః యాత్రాయాః కేంద్ర బిందవః భవిష్యంతి. శ్రీమతీ సీతారామనః ప్రముఖైః సీఈఓ ఇత్యేతైః అధ్యక్షైః వరిష్ఠ ప్రతినిధిభిః చ సహ నివేశ వర్తులోత్పీఠికా సమ్మేళనే అపి భాగం గ్రహీష్యతి. రక్షామంత్రి రాజనాథసింహః డిఆర్డిఓ ద్వారా వికసితాః సర్వాః పారంపరిక ప్రక్షేపాస ప్రణాళ్యః ప్రౌద్యోగిక్యః దేశస్య అంతః ఉత్పాదనార్థం భారతీయ రక్షా ఉద్యోగాయ హస్తాంతరణాయ అనుమోదితవాన్. అస్య ఉపక్రమస్య ఉద్దేశ్యం పరిచాలనక్షమతాం వర్ధయితుం, ఆయాత అవలంబనం న్యూనీకర్తుం, దేశీయ మూల్యవర్ధనం కర్తుం చ అస్తి ఇతి అస్మాకం సంవాదదాత్రా ఉక్తం. నాగరిక విమానన మంత్రిణా కె రామమోహన్ నాయుడు ఇత్యమునా ప్రోక్తం యత్ విగతేషు వర్షేషు కార్గో కార్యాణి నిరంతరం వర్ధమానాని సంతి, యత్ర ప్రాయః చత్వారింశత్ ప్రతిశతం యావత్ పరిమాణం వర్ధితమస్తి. నవదిల్ల్యాం వార్తాహరైః సహ వార్తాలాపం కురువన్ శ్రీనాయుడుః అవదత్ యత్ సర్వకారః సంపూర్ణే దేశే వైశ్విక మానకవాయు కార్గో కేంద్రాణి సౌకర్యతయా నిర్మాతుం ఇచ్చతి. సహ అవదత్ యత్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా దేశే లాజిస్టిక్స్ జాలస్య విస్తారాయ మహత్వం ప్రదీయతే. ఎయిర్ ఇండియా ఫుకెట్ దిల్లీ విమానయాన ఘటనాయాః విషయే శ్రీనాయుడుః అవదత్ యత్ విమాన దుర్ఘటనా అన్వేషణ విభాగః అన్వేషణం కుర్వన్నస్తి, ప్రారంభిక ప్రతివేదనం శీఘ్రమేవ ఆగమిష్యతి. ముఖ్య నిర్వాచనాయుక్తః జ్ఞానేశ కుమారః అవదత్ యత్ బూథస్తరీయ అధికారిణః భారతస్య లోకతంత్రస్య ఆధారస్తంభాః సంతి. ఉత్తరప్రదేశస్య ద్విదివసీయ యాత్రాయాం ఆగతః ముఖ్య నిర్వాచనాయుక్తః అద్య లక్నౌ నగరే ప్రాయః 500 యావత్ బూథస్తరీయ అధికారిభిః సహ సంవాద కార్యక్రమే భాగం అగృహణాత్. కార్యక్రమః నిర్వాచనప్రక్రియాం అధికప్రభావయుక్తం
పారదర్శికం, సులభం, నాగరిక కేంద్రితం.

0: సృజన్ త్రో కాల్ నెంబర్ బుక్ నెంబర్ కలెక్షన్ నెంబర్ టు ఫైండ్ ది డాక్యుమెంట్ టు లొకేట్ ది డాక్యుమెంట్ టు వేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద లైబ్రరీ షెల్ఫ్స్ ఇన్ ద లైబ్రరీ హౌస్ కీపింగ్ ఆపరేషన్స్ వైల్ డూయింగ్ ద షెల్ఫ్ లెఫ్ట్ క్వెషన్ కాల్ నెంబర్ ఈజ్ టు అరేంజ్ ద డాక్యుమెంట్ ఇన్ సిస్టమేటిక్ ఆర్డర్ ఇన్ దిస్ లెసన్ డిస్కస్డ్ క్లాస్ నెంబర్ బుక్ నెంబర్ కలెక్షన్ నెంబర్ నీడ్ ఫర్ కాల్ నెంబర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్లాస్ నెంబర్ మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ బుక్ నెంబర్ యూజెస్ ఆఫ్ బుక్ నెంబర్ డేవీస్ ఆథర్ నెంబర్ కట్టర్ బుక్ నెంబర్
1: దట్ వాజ్ ఎ లెసన్ ఫ్రమ్ లైబ్రరీ సైన్స్ టైటిల్డ్ కాల్ నంబర్ బుక్ నంబర్ కలెక్షన్ నంబర్ ప్రెజెంటెడ్ బై మిస్టర్ కిరణ్ కుమార్ కొల్తూరి.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

0: జ్ఞానార్జనలో స్త్రీ పురుషులిద్దరూ సమానులే. జీవితాంతం మానవులందరూ విద్యార్థులే.
1: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం.

0: చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: చిత్రగీతం విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 6:50.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: వానకాల పంటలలో ముఖ్యమైన పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం గురించి మనం చర్చించుకుందాం. ఇందులో భాగంగా ముఖ్యమైన పంట మనం తెలంగాణలో చూసినట్టయితే వరిలో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకోవడమే గాక 20 నుండి 25% వరకు నత్రజనిని కూడా ఆదా చేయవచ్చును. వరి పొలాల్లో నాటడానికి ముందు అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్టె పైరును పెంచి భూమిలో కలియదునడం ద్వారా భూసారం నుంచి సుమారు 20 నుండి 25% నత్రజని ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చ నాచు, అజోలా, అజోస్పైరల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం మోతాదులను 10 నుండి 20% తగ్గించుకోవడానికి ఆస్కారం. ముఖ్యంగా అజోలా చూసినట్టయితే అజోలా వాడడం కొరకు వరి పొలం దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలచగా నీరు నిలబెట్టి 100 నుండి 150 కిలోల అజోలా వేసి 2 నుండి 3 వారాలు పెరగనిచ్చి నేలలో కలియదున్నాలి. ఇది ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్టె మరియు 12 కిలోల నత్రజనిని నేలకు అందిస్తుంది. జీవన ఎరువులను చూసినట్టయితే అసిటోబ్యాక్టర్ వాడటకు ఎకరాకు సరిపడే విత్తనానికి 200 నుండి 400 గ్రాముల కల్చర్ను పట్టించాలి, లేదా ఎకరాకు 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి చల్లాలి. దీనివలన ఎకరాకు 8 నుండి 16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. ఏరోబిక్ పద్ధతిలో వరిలో ఇది అత్యవసరం. ఫాస్ఫోబ్యాక్టీరియా భాస్వరం జీవన ఎరువుల్లో ముఖ్యమైనది. భూమిలో లభ్యం కాని స్థితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఫాస్ఫోబ్యాక్టీరియా లేదా అజోస్పైరంలను అజిటోబ్యాక్టర్ లాగే వినియోగించాలి. స్వల్పకాలిక రకాలను నత్రజని 3 సమభాగాలుగా చేసి నాటుటకు ముందు దమ్ములోను, బాగా దుబ్బు చేసి దశలోను, అంకురం తొడిగే దశలోను, బురద పదంలో మాత్రమే సమాన పాలలో వెదజల్లి 36 నుండి 48 గంటల తర్వాత పలచగా నీరు పెట్టాలి. మధ్య మరియు దీర్ఘకాలిక రకాలకు 4 దఫాలుగా 15 నుండి 20 రోజులకు ఒకసారి నత్రజనిని వేయాలి. నత్రజని చివరి దఫ అంకురం దశలో వేయాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వేపతో పూయబడిన యూరియాను వాడాలి. వేపపూత కలిగిన యూరియా మొక్కలకు నెమ్మదిగా అంది 10% వినియోగ సామర్థ్యం ఎక్కువ అవుతుంది. కాబట్టి

వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఆఖరిదంలో పూర్తిగా ఒకేసారి వేయాలి. చెల్క అంటే తేలిక భూముల్లో ఆఖరిదంలో సగం అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయడం వలన పొటాష్ ఎరువు మొక్కకు మంచి భాగంలో అందడానికి ఆస్కారం ఉంటుంది. జింకు ధాతు లోపం వలన మొక్కల్లో పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది. ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివర్లలో మధ్య ఈనకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా పెలనుగా మారతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. దీని నివారణకు ఒకే వరి పంట పండించే భూమిలో ప్రతి 3 పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను వేయాలి. ప్రత్యామ్నాయంగా 10 కిలోల జింకు సల్ఫేట్ను 200 నుండి 250 కిలోల మాగిన పశువుల పేడ లేదా వర్మి కంపోస్ట్తో కలిపి 20 నుంచి 30 రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మగ్గనిచ్చి ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి. పైరుపై జింకు లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేటు చొప్పున 5 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే జింకు లోపం అనేది ఉండదు. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు లేక తెగుళ్ల మందులను కలపరాదు. చౌడు నేలల్లో పిచికారీ అనేది తప్పనిసరి. ఇనుపధాతు లోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలుగా వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగదు. వర్షాధార నార్మల్లో మెట్ట వరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. నీరు నిల్వ ఉండే తడి నార్మల్లో పోస్తే ఈ సమస్య రాదు. దీని సవరణకు లీటర్ నీటికి 2 నుండి 5 గ్రాముల అన్నబేది, 0.5 నుండి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ ఇనుపధాతు లోపం అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూసినట్టయితే మరొక ప్రధాన పంట పత్తి. పత్తిలో మనం చూసినట్టయితే పత్తి సాగు చేయు భూమిలో ప్రతి సంవత్సరం ఎకరాకు 4 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువును దుక్కిలో చల్లి కలియదున్నాలి. మనం చూసినట్టయితే మనకు పత్తిలో సూటి రకాలు ఉంటాయి, అదేవిధంగా హైబ్రిడ్స్ కూడా ఉంటాయి. సూటి రకాలను చూసినట్టయితే యూరియా మనం వేసుకున్నట్టయితే 60 కిలోలు, అదేవిధంగా డిఏపి మొదట్లో వేసుకున్నట్టయితే 40 కిలోలు, అదేవిధంగా పొటాష్ మనం వేసుకున్నట్టయితే 30 కిలోలు పొటాష్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్స్ను మనం చూసుకున్నట్టయితే హైబ్రిడ్స్ అనేటివి ఎక్కువగా పోషకాలు తీసుకుంటాయి కాబట్టి 2 బ్యాగుల యూరియా, డిఏపి 1 బ్యాగు, అదేవిధంగా పొటాష్ 1 బ్యాగ్ వేసుకున్నట్టయితే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణ లేదా సూటి రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం మరియు 18 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను మాత్రమే వేయాలి. హైబ్రిడ్ రకాలకు మాత్రం ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను వేసినట్టయితే అధిక లాభం ఉంటుంది. సిఫార్సు చేసిన భాస్వరం మొత్తాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎకరానికి విత్తే ముందు ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి, లేదా విత్తిన 15 రోజుల లోపు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత వేసుకున్నట్టయితే భాస్వరం వలన మొక్కకి ఎలాంటి లాభం ఉండదు. సాధారణ రకాలైతే సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషియంను 3 సమభాగాలుగా చేసి విత్తిన 30, 60, 90 రోజులకు మొక్క మొదలలో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదలు తీసి వేయాలి. బీటీ హైబ్రిడ్లకు సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషియంను 4 సమభాగాలుగా చేసి విత్తిన 20 రోజులు, 40, 60, 80 రోజులకు మొక్కల మొదలలో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదలు తీసి వేసినట్టయితే మంచి లాభం ఉంటుంది. పైపాటుగా వేయు నత్రజని, పొటాషియం, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించాలి. ఎకరాకు రకాలైతే ప్రతిసారి 25 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను 3 సార్లు 30, 60, 90 రోజుల్లో, హైబ్రిడ్లకైతే అదే మోతాదులో 20, 40, 60, 80 రోజులకోసారి అందించాల్సి ఉంటుంది. ప్రధాన పోషకాలను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కాంప్లెక్స్ ఎరువులను వాడినప్పుడు ఎకరాకు 50 కిలోల డిఏపిని విత్తినప్పుడు వేసి పైపాటుగా యూరియా, పొటాషియంను పై విధంగానే అందించాలి. ముఖ్యంగా పైపాటుగా డిఏపి లేదా 20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీనివల్ల ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై చౌడు భూములుగా మారడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అన్ని ఎరువులను మోతాదును భూసార పరీక్షలను అనుసరించి మనం వేసినట్టయితే

0: అధిక లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చు కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ కాలం పత్తి సాగు చేస్తున్న భూమిలో ప్రత్యేకంగా వేరు తెగుళ్లు ఆశించే భూమిలో మాత్రం పంట మార్పిడితో పాటు ఎకరాకు 200 కిలోల వేపపిండిని 2-3 సంవత్సరాలు వేయాలి. ఈ పద్ధతులు పాటించినట్టయితే మనకు పత్తిలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు మరొక ముఖ్యమైన పంట మొక్కజొన్న. మొక్కజొన్నను మనం చూసినట్టయితే మొదట్లో కాంప్లెక్స్ ఎరువులు అంటే డిఏపి రూపంలో ఒక బ్యాగు, యూరియా 3 బ్యాగులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1 బ్యాగు వేసుకున్నట్టయితే మంచి లాభం రావడానికి ఆస్కారం ఉంటుంది. నత్రజని 3వ వంతు దుక్కిలో, మరియు 3వ వంతు పైరు మొక్కలు ఎత్తు దశలో, మరియు 3వ వంతు పూత దశలో, భాస్వరం మొత్తం కూడా దుక్కిలో వేసుకోవాలి. పొటాష్ 1/2 వంతు దుక్కిలో మరియు 1/2 వంతు పూత దశలో వేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బేబీకాన్ వంటి పంటకు 10% నత్రజని ఇచ్చే ఎరువులను విత్తేటప్పుడు ఆఖరి దుక్కిలో, 40% నత్రజని మొక్క 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, 20% నత్రజని మొక్క 8 ఆకుల దశలో ఉన్నప్పుడు, మరియు 20% నత్రజని జల్లు తీసివేయక ముందు వేసుకోవాలి. జింకు లోపం ఏర్పడినట్టయితే ప్రతి 2-3 పంటలకోసారి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను వేయాలి.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇన్నటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జరిగేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యవసాయ విద్యాబోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3వ రోజు ఆట వర్ష కారణంగా ఆగిపోయే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూపీఐ సాధించిన పూర్వమైన స్థాయి, విశ్వసనీయత ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది ఇంటర్ ఆపరబుల్ రియల్ టైమ్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ను అందిస్తూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అత్యంత విజయవంతమైన స్తంభాల్లో ఒకటిగా అవతరించింది. యూపీఐ లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలుగా ఉన్న వార్షిక లావాదేవీల పరిమాణం 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అదే కాలంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 314,00,000 కోట్ల రూపాయలకు పైగా భారీగా పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దశాబ్దాల విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా పోస్టులో భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో యూపీఐని ఒక ప్రధానమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించారు. దశాబ్ద కాలంలో తమ యూపీఐ అనుభవాలు పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ యూపీఐ అపారమైన పరిధి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకువెళ్లడం, డిజిటల్ ఆర్థిక సేవల ప్రాప్యత విస్తరించడం ద్వారా యూపీఐ దేశవ్యాప్తంగా వ్యక్తులకు, సమాజాలకు సాధికారత కల్పించిందని, అదే సమయంలో విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నడిపించిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. యూపీఐ భారత్ డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా, కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించింది. కేవలం 1 దశాబ్దంలో యూపీఐ దేశంలో డిజిటల్ చెల్లింపుల స్థాయిని మార్చింది. లావాదేవీలను వేగవంతం చేసి, సరళతరం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, భూటాన్, మారిషస్తో సహా 11 దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 రియల్ టైం డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతోంది. 2025 నాటికి ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూపీఐ దాదాపు 49% నిలిచింది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. 3,400 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగం కోసం అజిత్ దోవల్, వాంగ్ యీ ఇద్దరు నియమిత ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. చర్చలకు ముందు నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్న దోవల్ చైనా ఉపాధ్యకుడు హాంగ్ షాంగ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

0: మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న రాత్రి మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్తో విస్తృతంగా చర్చలు జరిపారు. తాము ద్వైపాక్షిక సహకారం, బహుపాక్షిక అంశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. యుక్రెయిన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్లు రష్యా ప్రభుత్వాధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుముందు డాక్టర్ జయశంకర్ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఈరోజు లక్నోలో సుమారు 500 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలాగా పౌరులు కేంద్ర బృందంగా తీర్చిదిద్దడంపైన ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపైన కేంద్రం స్పష్టత కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేసిన 950 మంది అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోరింది. మార్చి 11 నాటి తీర్పునకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరపాలని డీఓపీటీ కోరుతోంది. కేంద్రం తరఫున కోర్టులో హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుట తన వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయవలసి ఉంటుందని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత వ్యవసాయ పరిశోధన సమితికి చెందిన సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ విద్య బోధన విషయంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు. వ్యవసాయ విద్య గురించి ప్రస్తావిస్తూ అటువంటి విద్యను కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టి నేర్పలేమని, అది పొలాల్లో రైతుల మధ్య ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
1: और आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
0: ప్రస్తుత సమకాలీన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటికి పరిష్కారాలను వ్యవసాయ విద్యలో నేర్పించాలని, ప్రస్తుత కాలపు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిత్యం అప్డేటెడ్గా ఉండేందుకు యూనివర్సిటీలు తమ బోధనా విధానంలో ఏఐ ఆధారిత సాధనాలు చేర్చుకోవాలని వ్యవసాయ మంత్రి సూచించారు. విద్యార్థుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు వైస్ ఛాన్సలర్లు వారితో పరస్పరంగా వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పరచుకోవాలని వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక సంఘాలతో ప్రత్యేక సంభాషణకు వేదిక కల్పిస్తూ తాగునీటి పారిశుద్ధ్య శాఖ ఈరోజు మల్టీలింగ్వెల్ సుజల్ గ్రామ్ సంవాద్ 10వ సంచికను వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్యదర్శి అశోక్ కెకే మీనా గ్రామీణ నీటి సరఫరాలో క్షేత్రస్థాయి అనుభవాలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాల నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు. క్రమబద్దమైన నీటి సరఫరా, నీటి నాణ్యత, సమాజంలో అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం, నీటి వనరుల పరిరక్షణ మొదలైన వాటి దిశగా గ్రామ పంచాయతీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ

0: శాస్త్రవేత్త అఖిల శ్రీవాస్తవ ఆకాశవాణికి తెలియజేశారు. కొలంబో టెస్టులో ఈవేళ మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం కారణంగా మూడో రోజు ఆటను ముందస్తుగా ముగించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే శ్రీలంక ప్రస్తుతం 238 పరుగుల మేరకు వెనుకబడి ఉంది. విశేషాలు మరొకసారి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈ రోజు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ మూడో రోజు ఆట వర్షం కారణంగా ముగిసిపోయే సమయానికి శ్రీలంక ఈరోజు తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇల్లు వాకిలి.

ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వయ్యారి భామ కలుపు మొక్కలపై అవగాహన. ఈ అంశం గురించి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినే ముందు

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. కిసానవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వయ్యారి బామ కలుపు మొక్కలపై అవగాహన కార్యక్రమం గురించి మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ భీమిరెడ్డి పద్మజా గారు ఉన్నారు. పద్మజా గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: వయ్యారి బామ అనే కలుపు మొక్క గురించి తెలియజేయండి.
7: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు మరియు రైతు సోదరులకు నమస్కారం. పంట పొలాలలో రకరకాలైనటువంటి కలుపు మొక్కలు సాధారణంగా పెరుగుతూ ఉంటాయి, మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ కలుపు మొక్కల్లో వయ్యారి బామ అనే ఒక కలుపు మొక్క అత్యంత ప్రమాదకరమైనటువంటి హాని చేసే కలుపు మొక్క. ఈ కలుపు మొక్క అసలు మన దేశంలో పుట్టింది కాదు, ఈ మెక్సికో అనే దేశం నుంచి పుట్టి మన దేశానికి మనము 1950 గనక మనము గోధుమలు దిగుమతి చేసుకునేటప్పుడు ఈ గోధుమలతో పాటు మన దేశంలో ప్రవేశించింది. మొదటగా ఈ కలుపు మొక్కను 1955 పూణే పట్టణం దగ్గరలో గమనించడం జరిగింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఇప్పుడు భారతదేశంలో ప్రతి ప్రాంతానికి విస్తరించడం అనేది జరిగిందండి.
6: ఈ కలుపు మొక్క ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది?
7: ఈ కలుపు మొక్క ప్రస్తుతము మన భారతదేశంలో దాదాపుగా 35 మిలియన్ హెక్టార్లలో వ్యాపించింది. ఇది ఎక్కువగా బంజరు భూముల్లో, కాలువ గట్ల పక్కన, అలాగే రోడ్ల పక్కన, అలాగే రైల్వే ట్రాకుల పక్కన ఎక్కువగా పెరుగుతుంది. అయితే ప్రస్తుతము ఈ ప్రాంతాల్లోనే కాకుండా పంట పొలాల్లో కూడా ఎక్కువగా వ్యాపించడం అనేది జరిగింది. అందువలన ఈ కలుపు మొక్క అత్యంత ప్రాధాన్యత అనేది సంతరించుకుంది.
6: ఈ వయ్యారి బామ కలుపు మొక్క వలన పంటలకు ప్రధానంగా ఎటువంటి నష్టం?

0: కలుగుతుంది.
1: ఈ వయ్యారి భామ అనే కలుపు మొక్క కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉందండి. ఈ కలుపు మొక్క వర్షాలు పడగానే ఫస్ట్ మొలకెత్తుతుంది, భూమి నుంచి మొలకెత్తి 4 వారాల్లోనే పుష్పించే దశకి చేరుకుంటుంది. తర్వాత ఈ ఇబ్బడి ముబ్బడిగా పూత ఏర్పడడం, అలాగే ప్రతి పుష్పంలో 4-5 గింజలు అనేవి తయారవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి కలుపు మొక్క నుంచి దాదాపుగా 3,000 నుంచి 15,000 గింజలు తయారు చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంది. అలాగే ఈ కలుపు మొక్క కాండం మీద ఒక రకమైన ప్రత్యేకమైన నూగు అనేది కలిగి ఉంటుంది. దీని వలన మనము కలుపు మందులు పిచికారీ చేసినప్పటికి కూడా ఈ కలుపు మందు అనేది పంట మీద పడకుండా కిందకి జారిపోతుంది అన్నమాట. అలాగే ఇది ప్రత్యేకంగా అలిలోపతి అనే ఒక గుణాన్ని కలిగి ఉంది. అదేంటంటే ముఖ్యంగా వేర్ల నుంచి గాని, అలాగే ఆకుల నుంచి గాని, కాండం నుంచి గాని ఒక రకమైన ప్రత్యేకమైన విష పదార్థాన్ని అనేది స్రవిస్తుంది. దీని వలన ఈ విష పదార్థం వలన భూమిలో మనం వేసే పంట మొక్కలు మొలవకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. మొలక శాతాన్ని మొదటగా దెబ్బతీస్తుంది. అలాగే భూమిలో ఉన్న తేమను గాని, అలాగే వివిధ రకాలైన న్యూట్రియన్స్, పోషక పదార్థాలను గాని ఎక్కువగా గ్రహించి ముందు ముందుగా పెరిగి పంటల్ని కుంగదీస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఇంకో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే పంటలను ఆశించేటువంటి రకరకాలైన పురుగులు, తెగుళ్లు, వైరస్లు, ఎస్పెషల్లీ వైరస్లకి ఈ కలుపు మొక్క అనేది ఆశ్రయం ఇస్తుంది అన్నమాట. ఉదాహరణకు మనం తీసుకుంటే ఈ పొద్దుతిరుగుడు పంట మీకు తెలుసు కదా, ఈ పొద్దుతిరుగుడు పంట గనక చుట్టూత ఎక్కడైనా వయ్యారి భామ కలుపు మొక్కలు ఉంటే తప్పనిసరిగా దీంట్లో ఒక మెడవిరుపు కలుగజేసే వైరస్ అనేది తప్పనిసరిగా 100% వస్తుంది. ఎందుకంటే ఈ వయ్యారి భామ మీద ఈ వైరస్ అనేది ఆశ్రయం పొందుతుంది. ఎప్పుడైతే మనం ఈ పొద్దుతిరుగుడు పంట వేస్తామో దాని నుంచి ఈ వైరస్ అనేది రసం పీల్చే పురుగుల ద్వారా ఈ పొద్దుతిరుగుడు పంట మీదకి వచ్చి మెడ దగ్గర నల్లగా అయిపోయే ఒక రకమైన ఈ ఒక వైరస్ ని కలుగజేస్తుంది అన్నమాట. అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా పంటని కుంగదీయడము, అలాగే ఈ వైరస్లకి ఆశ్రయం ఇవ్వడము, దీంతో పాటు ఈ ఎలిలోపతి అనే ఒక లక్షణాన్ని కలిగి ఉండడం వలన ప్రతి పంటలో, ప్రత్తిలో గాని, కందిలో గాని, ఇతర అపరాల్లో గాని, తర్వాత నూనె గింజల్లో గాని ప్రతి పంటలో మొలుస్తుందండి. ఇది దాదాపుగా 80 నుంచి 100% వరకు కూడా దిగుబడి నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది.
0: డాక్టర్ గారు, ఈ వయ్యారి భావం వలన మనుషులకి ఏమైనా ప్రభావం ఉంటుందా?
1: అవునండి, ఈ కలుపు మొక్క పంటలని హాని చేయడమే కాకుండా మనుషులకు కూడా హాని కలుగజేస్తుందండి. ఎక్కువగా ఈ పుప్పొడి అనేది ఎక్కువ గాల్లో తేలుతా ఉంటది. కొంత సెన్సిటివ్ గా ఉండే మనుషులు గనక ఈ వయ్యారి భామ పెరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి ఆస్తమా లక్షణాలు కలగడము, అలాగే దగ్గు, దమ్ము అంటూ ఉంటారు, జ్వరం రావడము, కళ్ళ వెంట నీళ్లు గారడము, ఒకవేళ చర్మానికి గనక తగిలితే ఆకులు గాని పూలు గాని చాలా మందిలో ఎలర్జీ రావడము, దురదలు రావడము, అలాగే ఒక రకమైన తామర లాంటి చర్మ వ్యాధి కూడా కలుగుతుందండి. సెన్సిటివ్ గా ఉండే పీపుల్లో కొంతమందిలో ఎక్కువగా మనము ఈ పాతీన్యము పెరిగే ప్రదేశంలో గనక నివసిస్తే ఈ లక్షణాలు ఎక్కువైపోయి చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. అంత తీవ్రతరమైన ప్రమాదకరమైనటువంటి కలుపు మొక్క ఈ వయ్యారి భామ.
0: పశువుల్లో ఎటువంటి ప్రభావం చూపుతుంది?
1: మనుషులతో పాటు పశువుల్లో కూడా ఈ వయ్యారి భామ కలుపు మొక్క హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుందండి. ముఖ్యంగా పశువులు అంటే ఆవులు గాని, గేదెలు గాని, లేకపోతే గొర్రెలు గాని ఈ కలుపు మొక్కను అసలు తినడానికి ఇష్టపడవు. ఒకవేళ వేరే గడ్డితో కలిసి తింటే గనక ఈ పొట్ట ఉబ్బిపోవడము, అలాగే పశువు ఎక్కువగా అంటే దానికి రెస్ట్ లేకుండా చుట్టూత తిరగడము, అలాగే చర్మం మీద వెంట్రుకలు ఊడిపోవడము, కళ్ళమ్మట నీళ్లు గారడము, ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయండి. పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. ఒకవేళ పాలు ఇచ్చినా కూడా ఆ పాలలో ఒక రకమైన వాసన కలిగి ఉంటుంది అన్నమాట. దాని వలన మనకి ఆ పాలు కూడా టేస్టీగా అనిపించవు. అలాగే గొర్రెల్లో గాని లేకపోతే మేకల్లో గాని ఇవి తిన్నప్పుడు మాంస ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. వయ్యారి భామ ఉన్న చోట వేరే కలుపు మొక్కలను పెరగనివ్వదు కాబట్టి గడ్డి మొక్కలను కూడా నాశనం చేస్తుంది, కాబట్టి జీవ వైవిధ్యాన్ని కూడా ఇది నాశనం చేస్తుందండి. కాబట్టి ఈ పశువులకు గాని లేకపోతే గొర్రెలకి మేకలకు కూడా ఈ యొక్క పశుగ్రాసాల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందండి.

0: ఈ కలుపు మొక్కను ఏ విధంగా నిర్మూలించాలి?
1: ఈ కలుపు మొక్క ఇంత ప్రమాదకారు కాబట్టి మన భారతదేశ ప్రభుత్వము 20 సంవత్సరాల క్రితమే ఈ యొక్క కలుపు మొక్క ప్రమాదాన్ని గుర్తించి ప్రతి సంవత్సరము 3వ వారము వయ్యారుబామ అవగాహన వారంగా ప్రకటించిందండి. ఈ వయ్యారుబామ కలుపు మొక్క ఒక మనిషితో లేకపోతే ఒక ప్రాంతంతో మనము నిర్మూలిస్తే ఇది వెంటనే నిర్మూలించబడే మొక్క కాదండి. ఇది ఒక ప్రాంతం మొత్తము కూడా, అంటే ఒక గ్రామము

0: ఒక ప్రాతిపదికగా తీసుకుని ఆ గ్రామం నుంచి మొత్తము నిర్మూలించి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తేనే ఈ వయ్యారి భామ అనేది నిర్మూలించబడడానికి, కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మొదటి నుంచి అంటే వర్షాలు పడిన దగ్గర నుంచే మనం ఒక ప్రణాళిక ప్రకారము ఈ వయ్యారి భామని కంట్రోల్ చేసుకోవాలి. వర్షాలు పడిన వెంటనే పంట పొలాల్లో అయితే మాత్రము ఆయా పంటలను బట్టి, ఇప్పుడు మొక్కజొన్న ఉందనుకోండి, అట్రజిన్ అనే కలుపు మందు కానీ పైరాక్సో సల్ఫోన్ కలుపు మందు కానీ పిచికారీ చేసుకోవడము, అలాగే ఇతర పంటల్లో ప్రత్తి కానీ లేకపోతే అపరాలు కానీ వీటిల్లో పెండిమిథాలిన్ అనే కలుపు మందుని పిచికారీ చేసుకోవడము, బంజరు భూముల్లో ఆక్సిఫ్లోరిఫెన్ అనే కలుపు మందుని పిచికారీ చేసుకోవడము, దీనివల్ల ఏంటంటే భూమిలో ఉన్న విత్తనాలు అనేవి మొలకెత్తక ముందే చనిపోతాయి. అంటే పంటలు విత్తిన తర్వాత లేకపోతే ఈ వయ్యారి భామ కలుపు మొక్క మొలిచిన తర్వాత కూడా మనము నిర్మూలించాలంటే బంజరు భూముల్లో కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ ప్రస్తుతం అయితే గ్లూఫోజినేట్ అమ్మోనియం అనే కలుపు మందును లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపు కనుక పుష్పించే ముందు మాత్రమే ఈ కలుపు మొక్క మీద ఈ కలుపు మందులు అనేవి ప్రభావం చూపుతాయండి. కాబట్టి పుష్పించే ముందు అంటే మొలిచిన తర్వాత 4 వారాల లోపలే మనం ఈ యొక్క సరైన నిర్మూలన చర్యలు అనేవి చేపట్టాల్సి ఉంటుంది.
1: కలుపు మందులు కాకుండా ఇతర పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
0: ఇతర పద్ధతులతోనే ఎక్కువగా మనము ఈ కలుపు మొక్కను ప్రభావవంతంగా మనం నిర్మూలించవచ్చండి. మొలిచిన తర్వాత పుష్పించే ముందు 4 వారాల లోపలే చేతితో పీకి ఎండబెట్టి దాన్ని ఎండిన తర్వాత తగలబెట్టడం అనేది ఒక ముఖ్యమైన పద్ధతి. ఇది సామూహికంగా అందరి పొలాల్లో బంజరు భూమిలో ఒకటేసారి చేపట్టాలి. ఇది కాకపోతే కొంత శ్రమతో కూడుకున్న పని, ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు, కాకపోతే చాలా సమర్థవంతమైన పని అన్నమాట. అలా కాకుండా కొన్ని రకాలైన ఈ కలుపు మొక్కను మళ్ళీ కలుపు మొక్కలతోనే అరికట్టే పద్ధతులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనకి గ్రామాల్లో చూస్తే కసివింద అనే మొక్క ఎక్కువగా కనపడతా ఉంటది, అలాగే పల్లేరు కానీ లేకపోతే వెంపలి చెట్లు ఎక్కువ కనపడతా ఉంటాయి, వెంపలి మొక్కలు, అలాగే తంగేడు మొక్కలు, పిచ్చి తంగేడు మొక్కలు, పిచ్చి తులసి మొక్కలు ఇవి ఎక్కువగా రోడ్ల పక్కన పెరుగుతూ ఉంటాయి. ఇవి కూడా ఎక్కువ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఇవేంటంటే ఈ మొక్కలు ఈ వయ్యారి భామ ఎల్లిలోపతిని తట్టుకుని తొందరగా పెరిగి ఈ వయ్యారి భామని దాన్ని సప్రెస్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి కలుపు మొక్కల విత్తనాలు మనం వేసవకాలం సేకరించి పెట్టుకుని ఎక్కడైతే వయ్యారి భామ ఎక్కువగా విస్తరించి ఉందో అక్కడ గనక మనం వర్షాలు పడంగానే విత్తనాలు జల్లామంటే అవి మొలిచి ఈ వయ్యారి భామని అరికట్టడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఇంకో పద్ధతి ఏంటంటే ఈ వయ్యారి భామని మెక్సికో బీటిల్స్ అంటారు. ఇది ఏ ప్రదేశం నుంచి అయితే మన భారతదేశానికి వచ్చిందో ఆ మెక్సికో నుంచే ఈ యొక్క పెంకు పురుగుల్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇది జైగోగ్రామ బైకోలరేటా అనే పేరుతో పిలువబడుతుంది. ఈ పెంకు పురుగులు ఏంటంటే చిన్నవి పెద్దవి రెండు రకాల పురుగులు కూడాను ఈ వయ్యారి భామ ఆకుల్ని ముఖ్యంగా పూతని బాగా తిని నష్టపరిచి మళ్ళీ విత్తనం అనేది తయారు అవ్వకుండా చేస్తాయి అన్నమాట. ఎక్కువగా ఇవి ఆగస్టు మాసంలో మనకి ఈ వయ్యారి భామ మొక్కల మీద కనపడతాయి అన్నమాట. సో ఇది జాగ్రత్తగా గమనిస్తే గనక, ఈ పెంకు పురుగులు గనక మనం గమనిస్తే ఎక్కడైతే ఇవి ఉన్నాయో ఆ మొక్క కొమ్మని తీసుకొని లేని చోట గనక మనం విసిరేస్తే గనక అక్కడ కూడా అభివృద్ధి చెంది వాటంతట అవే ఈ యొక్క వయ్యారి భామను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. మళ్ళీ అక్టోబర్ మాసం వస్తే ఇవి భూమిలోకి వెళ్ళి నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి, కాబట్టి మళ్ళీ అప్పుడు కనపడవు. కాబట్టి ఈ ఆగస్టు మాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పెంకు పురుగులు కనుక కనపడితే ఎక్కడైతే ఉన్నాయో వీటిని తీసుకెళ్లి లేని చోటకి ప్రవర్ధనం చేయాలి. ఎందుకంటే ఈ పెంకు పురుగులను మనము ల్యాబొరేటరీలో మనము తయారు చేయలేమన్నమాట. ఈ ఆ మొక్క మీదే ప్రవర్ధనం చెందుతాయి కాబట్టి ఆ మొక్క కొమ్మలు తీసుకెళ్లి ఒక చోట నుంచి ఇంకో చోటకి గనక మనము డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఉన్నామంటే ఈ పెంకు పురుగులు ఈ యొక్క వయ్యారి భామని కొంతవరకు అరికడతాయండి.
1: ఈ కలుపు మొక్కల వలన ఏదైనా ఉపయోగం ఉందా?
0: తప్పకుండా ఉందండి. సృష్టిలో ప్రతి ప్రాణికి ప్రతి మొక్కకి ఏ విధంగా ఉపయోగం ఉంటుందో, ఇది ఎంత హానికరమైన మొక్క అయినప్పటికీ కూడా మనము పంటలకి ఉపయోగకరంగా మలుచుకోవచ్చండి. మనం ముందే చెప్పుకున్నట్టు ఈ వయ్యారి భామ అనే కలుపు మొక్క భూమిలో ఉన్న పోషకాలని తొందరగా పీల్చుకుంటుంది కాబట్టి దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట. మనం పూత దశకి రాకముందు గనక పీకి దీన్ని కంపోస్ట్ గా మలుచుకుంటే గనక ఎక్కువ నత్రజని, భాస్వరము, పొటాషు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కంపోస్ట్ వలన పంటల పెరుగుదల బాగా ఉంటుంది. అలాగే ఇందులో పార్థినిన్ అనే ఒక రకమైన ప్రత్యేకమైన ఒక పదార్థం ఉంటుంది కాబట్టి ఈ పార్థినిన్ అనేది పంటల యొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. కాబట్టి ఈ మొక్కల్ని మనము పూత దశకు రాకముందు పీకేసి కంపోస్ట్ గా తయారు చేసుకుని గనక వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
1: డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది?
0: జయశంకర్ అగ్రికల్చర్

0: కల్చర్ యూనివర్సిటీ తరఫు నుంచి ఈ యొక్క వయ్యార బొమ్మ మీద అవగాహన కార్యక్రమాలు గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మనము చేపడతా ఉన్నామండి. ముఖ్యంగా మనకి పాఠశాల విద్యార్థులకి అవగాహన కల్పించడము, అలాగే రైతులకు అవగాహన కల్పించడము, అలాగే కాలేజీ విద్యార్థులకు మరియు జనరల్ పబ్లిక్ కి అవగాహన కల్పించడము. అంటే మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఈ ఛానల్ ద్వారా మనము ప్రోగ్రామ్స్ ఇవ్వడము, అవగాహన కార్యక్రమాలు కల్పించడము, తర్వాత కేవీకే తరఫున రైతులకు ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడము, ఈ కంపోస్ట్ తయారు చేయడం కానీ లేకపోతే పెంకు పురుగులను గుర్తించడంలో కానీ శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడము, అలాగే ఏ పంటల్లో ఏ కలుపు మందులు వాడాలి అనే దాని మీద మనం శిక్షణ కార్యక్రమాలు అనేవి ప్రతి సంవత్సరము మనము వీటిని చేస్తూ వస్తున్నామండి.
1: ఈ వయ్యారు బామ మొక్క మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాల్లో పెరిగితే ఆ మొక్కను తేలిగ్గా నిర్మూలించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయండి. అయితే పంట పొలాల్లో పెరిగినప్పుడు లేకపోతే బంజరు భూముల్లో ఎక్కువ ప్రదేశంలో ఉన్నప్పుడు మనము కలుపు మందులు వాడుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి చుట్టుపక్కల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వయ్యారు బామను అనేది పెరగకుండా చేయాలి. ఇది పూత దశకు వచ్చే ముందు చేతితో పీకేసి ఎండిన తర్వాత కాలబెట్టడం అనేది చాలా ముఖ్యమైన పనిగా మనం చేసుకోవాలి. అలాగా ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ నుండి వాళ్ళకి ఇది పట్టుకుంటే మనకి ఎలర్జీ వస్తుంది అని అనుకుంటే గనక చాలా సింపుల్ చిట్కా ఉందండి. ఒకటి ఏంటంటే మనం ఇంట్లో వాడుకునే సాధారణమైన ఉప్పు ఉంటుంది కదా, ఒక మగ్గు నీళ్ళలో ఒక గుప్పెడు ఉప్పు కనుక వేసుకుని ఎక్కడైతే ఈ వయ్యారు బామ కలుపు మొక్కలు పెరుగుతున్నాయో దాని మీద మన చేత్తోనే చిలకరించుకుంటే గనక 2-3 రోజుల్లోనే ఈ వయ్యారు బామ అనేది ఎండిపోతుందండి. ఈ చిట్కా అంటే తక్కువ ప్రాంతంలో ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా పెరుగుతూ ఉంటే మనం ఈ చిట్కాని పాటించి ఈ యొక్క కలుపు మొక్కను అరికట్టుకోవచ్చు.

0: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి పంటలో కలుపు యాజమాన్యం ఏ విధంగా చేయాలంటారు?
1: ఇప్పుడు మనము ఆగస్టు మాసంలో 3వ వారం ఉన్నాం కాబట్టి ఇంకా ఈ ఆగస్టు చివరి వరకు కూడా వరి పంట నాట్లేసుకోవడానికి అవకాశం ఉంది. అదే తక్కువ కాల పరిమితి ఉన్న రకాలని ఎంచుకుని నారబోసుకుని ఇప్పుడు రైతులు రెడీగా ఉన్నారు. అయితే ఈ నాటు పెట్టుకునేటప్పుడు దగ్గర నాటు పెట్టుకోవడం, ఒకవేళ ముదిరిన నారుంటే గనక దాన్ని చివర్లు తుంచి వేసి నాటుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. అయితే ఆల్రెడీ కొంత లేట్ అయింది కాబట్టి మనం కలుపు యాజమాన్యం మీద ప్రత్యేక దృష్టి అనేది పెట్టాల్సి ఉంటుందండి. నాటుకున్న తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల మనకి ఈ కలుపు మందులంటే కలుపు మొలకెత్తక ముందే నాశనం చేసే కలుపు మందుల్ని మనం వాడుకోవాల్సి ఉంటుందండి. అందులో ముఖ్యమైనది ప్రిటిలాక్లోర్ 50% ద్రావకము. ఈ ప్రిటిలాక్లోర్ 50% ద్రావకాన్ని ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా పైరజో సల్ఫరానిథైల్ 10% పొడి మంది అయితే 80 గ్రాములు, లేదా 70% పొడి మంది అయితే 12 గ్రాముల చొప్పున మనం వాడుకోవచ్చు. అయితే ఈ వేరుగా అంటే ఒకటే కలుపు మందు వాడుకునే బదులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మిశ్రమ కలుపు మందులు బాగా ప్రాచుర్యం పొందాయి. అవేంటంటే మనం ముందు చెప్పుకున్నట్టు ఈ ప్రిటిలాక్లోర్ అనే కలుపు మందుతో పాటు పైరజో సల్ఫరాన్ కలగలిపిన మిశ్రమ కలుపు మందు మనకు దొరుకుతా ఉంది. ఇది కానీ లేకపోతే ఈ ప్రిటిలాక్లోర్ తో పాటు బెన్సల్ఫిరాన్ మిథైల్ అనే కలుపు మందు, లేదా ప్రిటిలాక్లోర్ తో పాటు ఆక్సాడయాజిల్ అనే కలుపు మందు, ఈ మూడిట్లో ఏదో ఒక కలుపు మందును ఎకరానికి 4 కేజీల గుళికల రూపంలో దొరుకుతాయండి. ఎక్కువగా 4 కేజీల గుళికలను తీసుకుని 20 కేజీల పొడి ఇసుకలో కలుపుకుని నాటిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల మడిలో కొద్దిగా తక్కువ నీళ్లుండేలాగా, అంటే ఎక్కువ నీళ్లుండకూడదు, కొద్దిగా పలచగా నీళ్లుండేలాగా చూసుకుని దీంట్లో చల్లుకుని కట్టగట్టి, అంటే లోపల నీళ్లు బయటకు వెళ్ళకూడదు, బయట నీళ్లు లోపలికి రాకుండా ఒక 2 రోజులు గనక మనం ఇలా చూసుకున్నామంటే కలుపు మొక్కలు మొలకెత్తక ముందే చనిపోతాయి. ఒకవేళ ఈ పద్ధతి గనక పాటించలేనప్పుడు, లేదా పాటించిన తర్వాత కూడా మళ్ళీ నాటుకున్న తర్వాత ఒక 20-25 రోజుల వరకు మళ్ళీ పలచగా కలుపు గనక మనం గమనిస్తే గనక మళ్ళీ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు మనం పిచికారీ చేసుకోవచ్చండి. అవేంటి అంటే ముఖ్యంగా ట్రయాఫోమోన్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్, అంటే ఈ 2 కలుపు మందుల మిశ్రమము కౌన్సిల్ యాక్టివన్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అనమాట. ఇదైతే ఎకరానికి 90 గ్రాములు, లేదా పెనాక్సిలంతో పాటు సెహాలఫాబ్యూటైల్ అనే కలుపు మందు, ఇది ఎకరానికి 800 మిల్లీలీటర్లు, లేదా మెట్సల్ఫిరాన్తో పాటు క్లోరమ్యూరానిథైల్ అనే కలుపు మందు, ఇది ఎకరానికి 8 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. సాధారణంగా చాలా మంది రైతులు ఏంటంటే ఈ కలుపు మందులన్నిటితో పాటు బిస్పైర్బ్యాక్ సోడియం అనేది ఎకరానికి 100 మిల్లీలీటర్ చొప్పున కలుపుతూ ఉన్నారు. కానీ కలపన అవసరం లేదు, ఇది ఒక్కటే. బిస్పైర్బ్యాక్ సోడియం కూడా మనము తక్కువ కలుపు ఉంటే గనక వాడుకోవచ్చండి. లేదా బిస్పైర్బ్యాక్ సోడియంతో పాటు ఆల్మిక్స్ కాంబినేషన్ కూడా మనకి ఈ మధ్యకాలంలో దొరుకుతా ఉంది. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో తుంగ ఎక్కువగా ఉంటుందండి, ఈ తుంగ ఎక్కువగా ఉంటే గనక బెంటజోన్ అనే కలుపు మందును ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున తుంగ నివారణకు మాత్రం వాడుకోవచ్చు. లేదా కొన్ని ప్రాంతాల్లో గడ్డి జాతి కలుపు మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి జాతి ఎక్కువగా అంటే ఊదా, ఒడిపిల్లి ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు, నక్కనార ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఫెనాక్సాప్రాపిథైల్ అనేది 6.7% ద్రావణము ఎక్కువగా రైస్ స్టార్ గానీ ప్యాడీ స్టార్ గానీ రూపంలో దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 300 నుంచి 400 మిల్లీలీటర్ల చొప్పున గనక వాడుకుంటే గనక గడ్డి జాతి కలుపు మాత్రమే నివారణ అవుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో గడ్డి కాకుండా అలాగే తుంగ కాకుండా వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే గనక ఎక్కువగా ఉంటే గనక 2,4-D ఇథైల్ ఎస్టర్ అనే కలుపు మందును ఎకరానికి 1 లీటర్ చొప్పున గనక కలిపి పిచికారీ చేసుకుంటే వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రం

0: నాశనం అవుతాయి. అయితే ఈ 240కి సంబంధించిన కలుపు మందులు వాడేటప్పుడు మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, చుట్టుపక్కల పత్తి కానీ లేకపోతే అపరాలు కానీ నూనె గింజలు కానీ అంటే వెడల్పాకు పంటలు లేని ప్రాంతంలో, ఎక్కువగా వరి చుట్టూత వరి మాత్రమే ఉండే ప్రాంతంలో మాత్రమే ఈ 240కి సంబంధించిన కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారు మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి, వయ్యారి భామ కలుపు మొక్కలపై అనేక సూచనలు సలహాలు అందించినందుకు నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हाँ, अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. हाँ, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: మీరింతవరకు వయ్యారి భామ కలుపు మొక్కలపై అవగాహన గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం అంటారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవానీ. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
6: ఆకాశవాణి యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
7: యువశక్తి నవభారత నిర్మాణ సారథులు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. నేడు భారతీయ యువత ఉద్యోగాన్వేషణ స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ విప్లవాన్ని, విస్తరిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ మన యువత ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన యువశక్తి సాధిస్తున్న విజయాలే అద్భుతమైన నిదర్శనం. గతం మన పునాది, వర్తమానం ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. భూత వర్తమాన భవిష్యత్తులకు సముచిత స్థానం కలిగించి సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించి దాంతోపాటు యువత నైపుణ్యాలను మెరుగుపరిచి మన దేశాభివృద్ధికి వారి శ్రమ మేధస్సు దోహదపడేలా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలు కార్యక్రమాలతో పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో విద్య, సాంకేతిక పరిజ్ఞానం దేశ వికాసానికి ప్రధాన సాధనాలు. నవతరం కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. యువతలోని ఉత్సాహాన్ని, మేధస్సును సరైన మార్గంలో మళ్లిస్తే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ నిర్మాణంలో వారిని మరింత భాగస్వాములను చేయడానికి, వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన స్టార్టప్ ఇండియా, స్కిల్

0: ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించాయి. పీఎం గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పెంచి యువతకు కోట్లాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైభారత్ డిజిటల్ పోర్టల్ ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మైభారత్ డిజిటల్ వేదిక గురించి, దీని కార్యాచరణ గురించి మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు విందామా.
1: అందరికీ నమస్కారం. నా పేరు తిరి గోపి, కాకినాడ డిస్టిక్ యూత్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాలకు అనుగుణంగా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న యువత అందరి కోసం మై భారత్ వివిధ రకాలైన అవకాశాలని కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఉన్న యువతనందరినీ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న యువత అందరికీ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, నాయకత్వ లక్ష్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని, వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, అనుభవం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని, సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పెంచుకునే అవకాశాన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వం భారతదేశంలోని యువత అందరికీ ఇటువంటి అవకాశాలన్నీ కల్పిస్తూ దేశ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువత అందరిని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని ఎన్నో చేపట్టడం జరుగుతుంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, 3 మంత్స్ వ్యవధిలో కుట్టు మిషన్ ట్రైనింగ్, కంప్యూటర్స్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇటువంటి అవకాశాలని మై భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకునే, పర్సనల్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే భాగంగా బూట్ క్యాంప్స్, ఇంటర్ డిస్టిక్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ELP, అనుభవం ద్వారా నేర్చుకునే కార్యక్రమం. కాలేజీల్లో ఉన్న వివిధ రకాల యువత అందరికీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, MNC కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో, NGOల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ గా కంపెనీల్లో గాని, ప్రభుత్వ వ్యవస్థలో గాని ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాల్లో, ఆ పనుల్లో డైరెక్ట్ గా యువత అందరినీ పాల్గొనే విధంగా మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అదే విధంగా వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువత అందరినీ పాలు పెంచుకునే విధంగా, ఉదాహరణకి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మత్తు పదార్థాలపై అవగాహన తెచ్చే విధంగా, నశాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాల్లో రోడ్డు భద్రతపై, రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశాలని, రక్తదాన శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని, మరియు మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ నిర్వహించే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజుల్లో మరియు ప్రాముఖ్యమైన దినాలలో పాల్గొనే అవకాశాలని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పిస్తుంది. 2023 అక్టోబర్ 31 ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యువత అందరి కోసం మై భారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో యువత అందరు రిజిస్టర్ అయిన తర్వాత వివిధ రకాల అవకాశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్పించడం జరుగుతుంది. ఎప్పుడు నిరంతరం వివిధ రకాల క్విజ్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్ లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క యువత పాల్గొనడం వల్ల
2: డిజిటల్ గా సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పోటీల్లో విజేతలను ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్, భారత మండపంలో, అదేవిధంగా పార్లమెంట్లో ఉన్న లోక్సభ, రాజ్యసభలను సందర్శించే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. మై భారత్ లో యువత రిజిస్టర్ అవడం వల్ల వాళ్ళకి సివి క్రియేట్ అవుతుంది. మై భారత్ నిరంతరం కండక్ట్ చేసే వివిధ కార్యక్రమాల్లో

ఉదాహరణకు ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, మహాత్మా గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నశా ముక్త్, యువ ఫర్ వికసిత భారత్, స్వచ్ఛ

0: సైక్లింగ్, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని గ్రామీణ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఇందులో విన్నర్స్ ని మళ్లీ డిస్టిక్ లెవెల్ లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్, మేరే యువ భారత్ కల్పించడం జరుగుతుంది. యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో మేరే యువ భారత్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కల్పించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ లో ఉన్న మై భారత్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకుని ఇందులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
1: నవభారత ప్రగతికి ఇంధనం యువత. వారికున్న ప్రతిభకు నైపుణ్యం తోడైతే అది విజయంగా మారుతుంది. అందుకే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించే ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాల ద్వారా, నైపుణ్య శిక్షణ, స్వయం వంటి ఉచిత డిజిటల్ విద్యా పోర్టల్స్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత మరియు నాణ్యమైన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తూ వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి ఆసరాతో నేడు ఎంతో మంది సరికొత్త ఆలోచనలతో స్టార్టప్లు ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు తమ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలోని భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న భవానీ గారి మాటలు ఇప్పుడు విందామా.
2: నా పేరు భవానీ. APSSDC ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమిలిలో ఉచితంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సుల్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుతం నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాను. నా ట్రైనర్ ఎంతో చక్కగా ఓపికగా మాకు శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ ఉచిత శిక్షణ నా జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: భారతదేశం 2047 నాటికి వికసిత భారత్ గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబడాలనే స్వప్నం సాకారం కావాలంటే యువశక్తి పాత్ర అత్యంత కీలకం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా మరియు ముద్రా యోజన వంటి పథకాలు యువ పారిశ్రామికవేత్తలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా లభించే ఆర్థిక సహాయం ద్వారా లక్షలాది మంది యువకులు సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐటీ తయారీ రంగాలలో నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూ యువతకు ప్రత్యేక సబ్సిడీలు, ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. జాతీయ విద్యా విధానం NEP ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యువత శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలోని ప్రతిభను కూడా వెలికితీస్తోంది. ఇలా వారి సమున్నత వికాసమే ధ్యేయంగా కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు, వినూత్న కార్యక్రమాలు నేడు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్త వరకు, ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే టెక్కీల దగ్గర నుంచి గ్రామీణ భారతంలో వ్యవసాయాన్ని ఆధునీకరించే యువ రైతుల వరకు ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. యువతకు అపరిమితమైన శక్తి, సరికొత్త ఆలోచనలు ఉంటాయి. పాతతరం నిర్మించిన పునాదులపై ఆధునిక సాంకేతికతను జోడించి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా వారి సొంతం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైహి. శ్రమించడం వల్లే పనులు పూర్తవుతాయి కాని కేవలం కోరుకోవడం వల్ల కావు అనే విషయాన్ని గుర్తించి యువత వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాలను అందిపుచ్చుకుని స్వావలంబన దిశగా అడుగులు వేస్తే దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిష్కృతమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
3: మీరింతవరకు

0: యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమమే రాష్ట్ర దేశ సంక్షేమమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించి సునహరి మిట్టి అభియాన్ మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. క్యూఆర్ పరిధిలోని ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి 15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో వచ్చిన 60,720 దరఖాస్తుల్లో 40,900 మందిని అర్హులుగా గుర్తించారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై విచారణ జరిపిన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నివేదిక సమర్పించింది. తెలంగాణ శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీల ప్రారంభోత్సవ సమావేశాలు ఈరోజు జరిగాయి. ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోలు కోసం తెలంగాణ పౌర సరఫరాల శాఖ భవన్లో కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ఉన్నతస్థాయి సమావేశంలో ధాన్య నిల్వ రవాణా ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. భారత్లో డిజిటల్ చెల్లింపుల స్వరూపాన్ని మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ ఈనాటికి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వ్యవసాయ విద్యలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేధను జోడించాలని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా 24 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 గంటలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో జి నిత్య సంతోషిణి గారి గాత్రం వింటారు.

0: మీరింతవరకు జి నిత్య సంతోషిని గారి ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు వినే ముందు
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: గుండమ్మ కథ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన పింగలి గీతం, సంగీతం ఘంటసాల.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

తర్వాత శ్రీశ్రీ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా పి సుశీల బృందం పాడిన పాట చిత్రం మాంగళ్య బలం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రగీతలలో తర్వాత మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా, పి సుశీల పాడిన పాట, రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

తర్వాత శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రం కోసం ఎస్ వరలక్ష్మి పాడిన ఆత్రేయ గీతం సంగీతం పెండ్యాల.

తర్వాత ఆత్రేయ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల పాడిన పాట చిత్రం తోడికోడళ్ళు.

తర్వాత ఎస్ వరలక్ష్మి పాడిన పాట, చిత్రం శ్రీకృష్ణార్జున యుద్ధం. పింగళి సాహిత్యానికి పిండి అలా సంగీతాన్ని సమకూర్చారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పాండవుల రాజసూయ యాగం శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే హరికథాగానం ఇప్పుడు వింటారు.

కృష్ణార్జునులచే ఖాండవ దహనం నుండి రక్షింపబడిన దానవ శిల్పి మయబ్రహ్మ శ్రీకృష్ణుని కోరికపై ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభముహూర్తాన పాండవులందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభ కంటే మయ నిర్మితమైన సభ మహిమాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెబుతున్నాడు, కుబేరుని సభావ వర్ణనము, అలాగే బ్రహ్మదేవుని యొక్క సభావర్ణనము, వరుణదేవుని సభావర్ణనము, ఇలా దిక్పాలుల సభావర్ణనాలు తెలియచేస్తూ ఇక్కడ దేవేంద్రుని యొక్క సభను గురించి ఇలా చెబుతున్నాడు.

దేవేంద్రుని యొక్క సభలో ఉన్నటువంటి వారిని గురించి చెబుతూ హరిశ్చంద్రాది చక్రవర్తులంతా కూడా ఆ దేవ సభలో ఉన్నారు. ధర్మరాజా, ఇక ఈ మధ్యనే యమలోకానికి వెళ్ళాను, అక్కడ యమలోకంలో ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాడు.

కాంతారతుల్ సంగ్రామ భీరువులును కలిగి కన్నట్టు అతి భయంకరముగా కాలు నిందోళగంబు అందుగలడు నేడు పాండ

0: ఆ యమసభలో నీ తండ్రి పాండురాజు ఉన్నాడయ్యా అనగానే ధర్మరాజు ఒక్కసారి ఎంతో ఆవేదనతో, నారదమునింద్ర, నా తండ్రి యమలోకంలో ఉన్నాడా? ఆయన స్వర్గానికి చేరాలంటే ఏం చెయ్యాలి? రాజసూయ మహాయాగం చేస్తే పాండురాజు స్వర్గానికి చేరుకుంటాడని నారద మహర్షి చెప్పగా అది విని ధర్మరాజు ఆయనకు నమస్కరించాడు. అక్కడి నుండి నారద మహర్షి ప్రయాణమైనాడు. ధర్మరాజు ద్వారకా నగరానికి దూతను పంపి శ్రీకృష్ణ పరమాత్మను పిలిపించి విషయమంతా వివరించగా శ్రీకృష్ణుడు ధర్మజునితో ఇలా అంటున్నాడు.
1: శయుమ్మ రాజసూయ

ఓ కురువంశ శ్రేష్ఠ యుధిష్ఠిర, అన్ని సుగుణాల చేత గొప్పగా ప్రకాశించే పరాక్రమంతో శత్రు సంహారం చేయగల శౌర్యవంతులైన నీ తమ్ముళ్లతో రాజసూయాగం చేయడానికి నీవే సమర్థుడివి. ధర్మరాజా, పూర్వం భగీరథుడు ప్రజారక్షణ చేత, యవనాశ్వుడు విజయ సాధన చేత, భరతుడు భయంకర భుజబలం చేత, కార్తవీర్యుడు తపోబలం చేత, మరుత్తుడు బుద్ధిబలం చేత సమస్త సామ్రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు ఈ సుగుణాలన్నీ నీలో ఉన్నాయి. అందువలన భీమార్జునులను నా వెంట పంపు. మగధ దేశాధిపతి జరాసంధుణ్ణి ఒక్కణ్ణి గనక జయిస్తే మిగతా రాజులంతా మన వశులవుతారు. నువ్వు సార్వభౌముడవై రాజసూయాగం చేయవచ్చు అనగానే ధర్మరాజు ఆలోచిస్తుండగా భీమసేనుడిలా అన్నాడు, అన్నయ్య, శౌరి కటాక్షం.

శౌర్య కటాక్షము నరుని సాయము కల్మి బృహద్రథాత్మజున్ భూరి బలాక్షు యజ్ఞ పశువుంబలనే పొలియుంటూ కన అన్నా రచయింపుమా సవనమ కుడబౌదువు కన్న తండ్రికి కూరిమి మీర సద్గతులు కూర్చుతను జుడే తన్

శ్రీకృష్ణుని దయ, అర్జునుని సహాయం నాకు ఉంటే నీ అనుగ్రహంతో లోకద్రోహి మహాసాహసుడైన జరాసంధుణ్ణి భీకర సంగ్రామంలో సంహరిస్తాను. అనగా జరాసంధుని పుట్టు పూర్వత్రాలు శ్రీకృష్ణుని చేవిన ధర్మరాజు, ఓ ధరణీధర సర్వసుగుణాకర కరుణా నిరత సర్వకార్యేక దురంధర హరివిక్రమ, నీవు మావాడివై ఉండగా మాకు పొందలేనివి ఏమైనా ఉంటాయా అని మీకు కార్యసిద్ధి అవుతుంది వెళ్ళిరండనగా ప్రయాణమైనారు గోరథం, వృషభం, వైహారం, ఋషిగిరి, చైత్యకాద్రి అనే పేర్లున్న ఐదు పెద్ద పర్వతాలు, గిరివ్రజమనే ఈ పట్టణానికి వీరభటుల్లా ఉండి రక్షణ కల్పిస్తున్నాయి. చైత్యకాచలం మీద ఉన్న మూడు భేరీలను పగలమోది ద్వారానికి ద్వారమున అద్వారమున గిరివ్రజపురాన్ని ప్రవేశించి బలవంతంగా గంధ పుష్పాక్షతలు ధరించి కేసరిత్రయము గ్రోవాసము సొచ్చు మాదిరి జరాసంధు మందిరము ప్రవేశించారు కృష్ణ భీమార్జునులు. అర్ధరాత్రైనా అభ్యాగత బ్రాహ్మణ స్నాతక వ్రతులను ఆహ్వానించి అమిత భక్తితో అర్చనలు చేసే ఆ జరాసంధుడు స్నాతక వ్రతుల్లా అప్పుడు వచ్చిన ఆ శ్రీకృష్ణ భీమార్జునులకు ఎదురు వెళ్ళాడు. వాళ్లకు ప్రీతిగా మధుపర్కములు ఇవ్వబోగా అవి తీసుకోవడానికి ఇష్టపడని వారిని చూచి ఇలా అంటున్నాడు, ఎవరు మీరు

అవనీదేవ పదాంబుజాత నిరత ధ్యానైక చిత్తుండా భైరవ పూజా పరతంత్రుడన్ నిఖిల ధర్మాధర్మ విజ్ఞాత. నేనవమాన అవమానమును ఘటింపనేరికి అసూయాగ్రస్తుడంగా నన్నవలోకింపకుడన్యథా తెలుపరయ్యా మీ ఉదంతముల. అంతేకాదు, నేనిచ్చిన మధుపర్కాన్ని మీరెందుకు స్వీకరించడం లేదు? మీరు కేవలం స్నాతక వేషధారుల్లా ఉన్నారు. మీ వేషంలో బ్రాహ్మణత్వం కనిపిస్తుంది. బలమైన మీ బాహువుల్లో, విశాలమైన వక్షస్థలాల్లో క్షత్రియత్వం ప్రకాశిస్తుంది అని పలికిన జరాసంధునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, మేము క్షత్రియ జాతి స్నాతకుల. ద్వారం నుండి మిత్రగృహాన్ని, ద్వారం తప్పించి శత్రుగృహాన్ని ప్రవేశించడం భుజబల సంపన్నులకు ఉచితమైన పనే. గంధపుష్పాల్లో లక్ష్మి ఉండుట చేత మేము వాటిని బలాత్కారంగా గ్రహించాం. నీతో మాకు వేరే పని ఉంది, అందువల్ల నీవిచ్చే అర్ఘ్యాన్ని అంగీకరించడం లేదు అని శ్రీకృష్ణుడు అనగానే జరాసంధుడు ఆశ్చర్యంగా, మీరు నాకు, నేను మీకు ఎన్నడూ తెలియదు, అపకారమూ చేయలేదు. మీకు నేనేల శత్రువునైనాను, నేనే తప్పు చేయన వాణ్ణి అనగా శ్రీకృష్ణుడిలా అంటున్నాడు, ఓ జరాసంధ, వరగిరి వ్రజవనాంతరవాసియగు జరాసంధ నామక గంధ సింధురంబు కఠిన కారాగార కాసారగత సమస్తావనీనాథ రజీవదతిని కరవాల కరము చేగా వింతు ఛేదమునాథ హుంకార గజ్జా.

కృష్ణ భీమార్జున కేశరిత్రుతీం యమ తనూజాతంతకజ్ఞనంది రాజితోద్దండ విక్రమక్రమమిలర్ప అఖిల శస్త్రాస్త్ర శాతనఖాగ్రమితపి ప్రధిత మస్తిష్కయుక్త కుంభస్థలం.

ఇంతకీ మేమెవరమో అర్థమైందా? వాయు సుతుండితడు, నగవైరి సుతుండితడు, ఏను కృష్ణుడం. ఈ భూమి మీద ఉత్తమ క్షత్రియులు నీవలే క్రూరులై రాజులను చెరబట్టి బలిస్తూ ఇంతకు ముందెన్నడైనా శివుణ్ణి పూజించారా? కళ్యాణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని పరమేశ్వరుడు బలి కోరుతాడా? నీవు మా చేతిలో మరణించకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. వెంటనే చెరలో ఉన్న రాజుల్ని విడిచిపెట్టు అని నవి జరాసంధుడు సటాసముత్పాటన కుపిత కుంజర వైర్యం బోలి నలిగి పటుకుటిల భ్రూకుటి ఘటిత నిటలుండగుచు పురుషోత్తమునికిట్లనే, ఓ కృష్ణ.

తలకి ఎందుకు ఆనాడు త్రాగుబోతనకు తెలియకుండా దొంగ సన్యాసి కట్లు చెలియలను సంగి పెళ్లి చేసి ప్రియమారా గలుపుకుంటివి చుట్టరికము కృష్ణ అని పలుకుచు జరాసంధుడు భీమసేనునితో మల్లయుద్ధము చేయని శయించి నిజనందనుడైన సహదేవు రాజ్యాభిషిక్తం గావించి యుద్ధావని ప్రతిఘటించాడు. ఇరువురు కూడా భీమ జరాసంధులు ఇరువురు మల్లయుద్ధం చేస్తున్నారు. సమసత్వాతిశయోరుకోదర జరాసంధు మహోజ్జత్ పరాక్రమమప్ప కడు నల్గి.

సమబలులై విజృంభించిన భీమ జరాసంధులిద్దరు పెన్నువికిల పరాక్రమంతో పరస్పరం అణత సాధ్యం కాని తమ బాహుదండాల తీవ్ర దెబ్బల ధ్వని బ్రహ్మాండ భాండమంతా నిండగా ప్రజలంతా అది ప్రళయకాల యముని వల్ల ఏర్పడిన అల్లకల్లోలమాని అనుకునేటట్లుగా మితిమీరిన కోపంతో వ్యాయామ కర్కశ దేహులై ఒకరినొకరు అవలీలగా ఎదుర్కొన్నారు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మొదలైనటువంటి ఆ వృకోదర జరాసంధులిరువురూ కూడా వాసవ వృత్రాసురుల వలె అన్యోన్య దొర్దండ ప్రహార సంజనిత ధ్వానంబు బ్రహ్మాండ భాండం బిల్ల నిండ పదపరాగంబు భూమ్యాకాశంబులు గప్పికున ఆహోహర్షంబున పరస్పరాకర్షణ సంకర్షణాపకర్షణముల పెనగి పరిమాయిత కఠిన తర భుజాదండ దారుణాఘాతమ్ములు అతి భయానకమ్ములైతో మహాయుద్ధంబు సేయుతో చతుర్దశి నాటిదే జరాసంధుడు అతి క్షీణ బలుండగుట ఉపలక్షించి యదోక్షజ ప్రేరణంబున శ్రీకృష్ణ పరమాత్మ

యొక్క ప్రేరణతో ఆ పావని మాఘదు బట్టి ఎత్తి నాసికా కన్నరంధ్రము రక్తధారలొలుక 100 సార్లు వీచి వీచి విసిరి పారేవేశాడు. అటువంటి ఆ జరాసంధుని వధించి తత్కళేబరమును గృహద్వార తోరణ సమీపమున వేచి అంత వాసుదేవుడు మగధ సామ్రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభయమిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా విడిపించాడు. తరువాత జరాసంధుని దివ్య రథములో వైనతేయ సారథ్యములో వాయువేగముతో కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థపురం చేరగా అంత ధర్మజుడు శ్రీకృష్ణునికి నమస్కరించాడు. 4 తమ్ములను 4 దిక్కులకు పంపగా వారు అందరినీ జయించి అపరిమిత రత్నాభరణ ద్రవ్యములంది భాండాగారం సమృద్ధిముగా చేశారు. కృష్ణుని నియోగమున నానాదేశాధిపులనెల్ల బంధువులు ఆహ్వానించిన ధౌమ్యుండు హోతగా, యాజ్ఞవల్క్యుండు అధ్వర్యుండుగా, వ్యాసుడు బ్రహ్మగా, సుసాముడు ఉద్గాతగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయులుగా, జగన్నాథ రక్షితంబుగా రాజసూయాగమున ధర్మరాజు యజ్ఞదీక్షితుడయ్యుండగా అక్కడకు వచ్చినటువంటి అనేక మంది రాజులకు విడిది ఏ లోటు లేకుండా వారికి అన్ని సౌకర్యములు ఏర్పాటు చేశారు.

మంత్రాలతో మారుమోగుతూ రాజసూయ మహాయాగం అద్భుతంగా జరుగుతూ ఉండగా ఎంతో శాంత స్వభావం కలవాడు శంతన కుమారుడు భీష్ముడు రాజసూయ యాగమును చూచి సంతృప్తి పొంది ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, ప్రథమ తాంబూలము శ్రీకృష్ణునికిచ్చి పూజింపుమన భీష్ముని మాటలతో వెంటనే ధర్మరాజు సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని పూజార్హుడైన శ్రీకృష్ణునికి శాస్త్రోక్త పద్ధతి ప్రకారం సమర్పించాడు. దాన్ని చూచి సహింపలేక శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు. పడుగోబనికి తంబూల

ధర్మరాజా. ఆ ప్రథమ తాంబూలాన్ని శ్రీకృష్ణునికి ఇవ్వడాన్ని చూచినటువంటి శిశుపాలుడు ఆవేశంతో, ఓయే ధర్మరాజా, ఎందరో మహారాజులుండగా విశేషంగా పూజింపదగిన పెద్దలు బ్రాహ్మణులుండగా భీష్ముని చెడు నిర్ణయాన్ని అనుసరించి శ్రీకృష్ణుని పూజించి నీ తెలివి తక్కువతనాన్ని ఇంతమందికి తెలియజేశావు. దాసార్హుడు పూజా కూడా

పూజ్యులైన వారి పూజింపనల్లక భీష్మ పనుపు చేసి బేలవైతివి. ధర్మరాజా, శ్రీకృష్ణుడు వృద్ధుడని గుర్తించి పూజించావా? సభలో ఆయన తండ్రి వసుదేవుడున్నాడు కదా, ఋత్విజుడని ఆలోచించి పూజించావా? గురువుగారిని వినయంతో పూజించావా? సభలో మహామేధావులైన ద్రోణాచార్య కృపాచార్యులే ఉన్నారు కదా, మహారాజు అని పూజించావా? భూమి మీద యాదవులు రాజులా? ఈ విధంగా పూజించదగిన పురుషుల్లో శ్రీకృష్ణుడు ఎవడని పూజించావు? పూజించవలసిన వాళ్ళను పూజించక భీష్ముడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుని పూజించి మూఢుడు అనిపించుకున్నావు. నీవు అజ్ఞానంతో ఇచ్చిన ఇందుకు నేను తగుదునా అని ఆలోచించకుండా ఇతను ఎలా స్వీకరించాడు? తన బేడికి దారక్రియం, చెవిటికి మధుర గీతయం, చీకునకు అత్యనుపమ స్వరూప దర్శనమును చేయుట బోలు కృష్ణుని పూజించుటెలను. ధర్మరాజు శిశుపాలుని వద్దకు వెళ్లి ప్రియమైన మాటలతో బుజ్జగిస్తూ ఇలా అన్నాడు.

ఇటువంటి శ్రీకృష్ణుని పూజార్హుడని పితామహుడిని పితామహుడు చెప్పగా దోషమెలా అవుతుంది? నీ వంటి గుణవంతునికి పారుష్యము తగునా అని అంటుండగా భీష్ముడు శిశుపాలను చూచి, శిశుపాల, అహంకరించి మాట్లాడుతున్నావు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునికి అర్ఘ్యమివ్వడం తగదంటున్నావు. ఈ సభలో ఉండే రాజులంతా ఆయన దయచేత జరాసంధుని చెర నుండి విడిపింపబడిన వారే, లేదా ఆయన దయచేత యుద్ధములో ఓడింపబడిన వాళ్లే, లేదా ఆయనను శరణు వేడిన వాళ్లే. అలా కాకుండా ఇతరులెవరు ఉన్నారో చెప్పు. అనగా సహదేవుడు ఆ సమయంలో యజ్ఞపురుషు, అఖిల దేవాగ్రగణ్యు, ఆదినారాయణు, అనంతు, అప్రమేయు, పతిత పావను నిందింతు అని శిరమునన్న పాదము తన్నువాడ ఇప్పుడే అని తన పాదం పైకెత్తగానే సహదేవునిపై పుష్పవర్షం కురిసింది. ఆకాశమున బాగు బాగు అని దేవతలంతా

పలికారు. ఇది చూచి శిశుపాలుని సేనానాయకుడు సువీధుడు సైన్యాన్ని సిద్ధపరచి యుద్ధ సన్నద్ధుడై నిలువ ధర్మరాజు భయ సంభ్రమాక్రాంత హృదయుడై తాతగారైనటువంటి గంగా నందనునకు ఇట్లనియే పితా

పితామహుడైనటువంటి భీష్ముణ్ణి చూచి తాతగారు, నగధరు గారవించు కథం శిశుపాలుడు తెచ్చిపెట్టిని జగడం, కార్యవాదులము శాంతి వహించుట పాడియవు తలంపక, మనము ఆతిథేయులము వారు అతిథులు కలహించుకున్నచో నగుదురు లోకులు ఎట్లు సవనంబు సమాప్తము చెందునో కదా అనవిని భీష్ముడు ధర్మరాజుగని మాటల చేత

చేటు తలం పడిదనికి శ్రీహరికాలము చేరువయ్యే ముమ్మాటికి నేటితో మఖ సమాప్తికి భీతిల

ఇతను దమఘోషుడు సాత్వతి అనేటటువంటి ఇరువురికి జన్మించినటువంటి వాడు. భీమసేనుడు శిశుపాలునిపై ఆగ్రహంతో కదాదండంతో ఎప్పుడైతే అలా వచ్చేస్తున్నాడో భీమసేనుని వారించి భీష్ముడిలా చెబుతున్నాడు, మాటల చేత చక్కబడు మానసిగాడు, ఎవరి చేతిలో అంతకుడో వారి చేతిలోనే ఇతను మరణిస్తాడు. ఆ ధమఘోషుడు సాత్వతి అనేటటువంటి వారి ఇరువురికి జన్మించినవాడు పుట్టగానే నాలుగు చేతులతో మూడు కన్నులతో జన్మించు గాడిద వలె అరుస్తూ పుట్టాడు. ఆ సమయంలో ఆకాశవాణి పలికింది, ఎవరైతే ఇతనిని ఎత్తుకుంటారో ఆ సమయంలో మిగిలిన రెండు చేతులు మూడవ కన్ను పోయి ఆ వికృత రూపం పోయి మామూలు రూపం వస్తుందో అతని చేతిలోనే మరణిస్తాడు అని ఆకాశవాణి పలుకగా తల్లి సాత్వతి ఆనాటి నుంచి ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ఈ పిల్లవాడిని ఎత్తుకోమనిస్తుంది. ఎవరి చేతుల్లోనూ అతని వికార రూపం పోలేదు. ఒకనాడు బలరామకృష్ణులు వచ్చారు. ముందుగా వారిరువురిని కూడా అర్చించినటువంటి ఆ సాత్వతి బలరామునికి తన కుమారుని అందింపగా మామూలుగానే ఆ వికృత రూపంతోనే ఉన్నాడు. మరలా శ్రీకృష్ణుని చేతికిచ్చింది, వికృత రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. అప్పుడు సాత్వతి ఒకవైపు ఆనందము మరొక వైపు భయము పట్టుకున్నాయి. కృష్ణ, ఆకాశవాణి పలికిన విధంగా ఇతను నీ చేతిలోనే మరణిస్తాడు, అందువలన 100 తప్పుల వరకు ఇతన్ని క్షమించి వదిలిపెట్టు అని ఆ కృష్ణుని మేనత్తైనటువంటి సాత్వతి ఎప్పుడైతే ఎలా అడిగిందో అలాగే ఎత్తా అని ఆ సాత్వతికి వరమిచ్చాడు. అయితే శ్రీకృష్ణ

ద్రోణుని చేతిలోనే ఇతడు మరణిస్తాడు అని భీష్ముడు అతని కథ తెలియజేస్తుండగా ఆ మాటలు విన్నటువంటి శిశుపాలుడు, ఓహో తాతగారు చెప్పడం, మనుమళ్ళు ఆలించి తలలు ఓపడం సరిపోయి బళా బలి, పాతబడినటువంటి వల్మీకం లాంటి పర్వతాన్ని ఎత్తినటువంటి ఇతన్ని నగధరుడని గొప్పగా గౌరవిస్తున్నారు. కులహీనుడు, గుణహీనుడు, గోహత్య చేసినవాడు, స్త్రీహత్య చేసినవాడు, పాతకి దొంగ, అలా కృష్ణుణ్ణి అనేక విధాలుగా నిందిస్తూ, పోనీ ఇతనికి అర్ఘ్యమిస్తే, అగ్రతాంబూలనిస్తే తీసుకోవడానికి ఇతనికి మాత్రం సిగ్గుండద్దు. అయినా ఈ భీష్ముడు చెప్పినటువంటి మాటలు విన్నారు. తాను బ్రహ్మచారినని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు, ఎవరికి తెలియదు ఇతను షండుడు అని భీష్ముణ్ణి కూడా అనేక విధాలుగా ఎప్పుడైతే నిందిస్తూ ఉన్నాడో ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ లేచి, అపరాధ అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారెందరి వైపు చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు,

అని పలుకుచు శిశుపాలుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఎలా అంటున్నారు మహాకఠినంగా, శిశుపాలుడు నీ కూర్మియు నీ అలుకయు, నా కవి ఏమిటికి దుర్గుణప్రియ, మొదలన్ నాకిచ్చిన ఆ కన్యక చేకుని నీకిట్లు పలుక సిగ్గును లేదే. సభలో శిశుపాలుని వాక్పారుష్యం చివరకు రుక్మిణి వరకు ప్రాకింది. అతని పాపం పండింది. ఈ విధంగా ఒకదాని వెంట ఒకటిగా శ్రీకృష్ణుని నిందావాక్యాలతో దూషిస్తుండగా ధనుజాంతక చక్రమైన సుదర్శన చక్రాన్ని స్మరించి శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలునిపై వదలగా అది ప్రయోగింపగా అయ్యది శిశుపాల శిరంబును తరించి నిజధామముంజేరి చైర్జుని దేహము నుండి ఒక తేజము ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా హాహాకారాలు చేశారు, భయకంపితులయ్యారు. ధర్మరాజాదులు శ్రీకృష్ణ పరమాత్మను శాంతింపు చేస్తూ తదాహి శ్రీమతే సత్యకామ సత్య సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వ సంకల్పాది గుణమదే కృతాకృత మాతృమానమేయ భేద భిన్న సకల జగదాధరవసకయ నిష్ప్రచూహ నిరతిశయానంద.

దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు ఆయన దేహంలో నుండి ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది అంటే సనక సనందన సనత్కుమారాదులనేటటువంటి మహామునులు ఒకనాడు వైకుంఠానికి చేరుకోగా అక్కడ ఉన్నటువంటి ద్వారపాలురు జయ విజయులు. వారు మూర్ఖత్వంతో అహంకారంతో ఈ నలుగురిని కూడా స్వామివారి దర్శనం కానివ్వకుండా ద్వారం దగ్గరనే ఆపివేశారు. అది చూచినటువంటి సనక సనందన సనత్కుమారాదులు ఆ జయ విజయుల యొక్క గర్వాన్ని అణచడానికి

మేమెవరమో తెలియక మమ్మల్ని నెట్టివేస్తారా? కాబట్టి ఈ రోజు నుండి స్వామివారి దగ్గర ఉంటున్నారనేటటువంటి అహంకారంతో మీరు మమ్మల్ని ఇలా చేశారు కాబట్టి మీరు రాక్షసులైపోతారని శపించి వేశారు. అప్పుడు వారి కాళ్ల మీద పడగా జయ విజయులు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి తనక సనందాదుల గురించి చెప్పగా, అయ్యా, రాక్షసులై పొమ్మని మమ్మల్ని శపించారు, ఈ శాపాన్ని

మాకు పోగొట్టండి, ఎవరైతే శపించారో వారే మీకు శాప విమోచనం చేస్తారు అని శ్రీ మహావిష్ణువు తెలియచేయగా, అప్పుడు 7 జన్మల వరకు విష్ణువుకు మిత్రులై మీరు వైకుంఠానికి చేరుకుంటారా, లేక 3 జన్మలు విష్ణువుకు శత్రువులై నిరంతరము విష్ణు నామాన్ని స్మరిస్తూ ఈ లోకానికి చేరుకుంటారా అని అంటే, అప్పుడు ఆ జయవిజయులు అన్నారు, 7 జన్మలు స్వామివారి వియోగాన్ని మేము తట్టుకోలే, కాబట్టి శత్రువులైనా సరే ఆ శ్రీహరికి శత్రువులై ఉంటూ 3 జన్మలు ఉండి తర్వాత మేము వైకుంఠానికి చేరుకుంటామని వారు చెప్పగా, ఆ సనక సనత్కుమారాదుల శాపంతోనే జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులై జన్మించారు. నిరంతరం శ్రీహరి శ్రీహరి శ్రీహరిని శత్రువు నామాన్నే జపిస్తూ వాళ్ళు అనేక దుర్మార్గాలు చేశారు. అప్పుడు వరాహ నరసింహావతారాలు ధరించి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వారిద్దరినీ కూడా సంహరించి ఆ జన్మ ఇక విముక్తి కలగజేశారు. తరువాత మరల త్రేతాయుగములో రావణ కుంభకర్ణులై జన్మించారు, వారి ఆగడాలకు హద్దు లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరుడై రామావతారాన్నెత్తి ఆ రావణ కుంభకర్ణులను సంహరించాడు, ఆ జన్మకు విముక్తి ప్రసాదించాడు. మరల ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులై జన్మించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలనుకు ముందే ఒకనాటి యుద్ధంలో దంతభక్తుణ్ణి సంహరించారు. తరువాత మరల ఇప్పుడు ఈ రాజసూయ సందర్భంలో ఆ శిశుపాలుణ్ణి సంహరించగా 3 జన్మలు తీరిపోయాయి. అందుకే శిశుపాలుని లో నుండి ఒక వెలుగు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ యొక్క శిశుపాలుని వృత్తాంతం ఇది. జయ విజయులు వైకుంఠానికి చేరుకున్నారు. అప్పుడు

ధర్మరాజు యొక్క వైభవాన్ని చూచినటువంటి దుర్యోధనుడు అసూయతో సామంతరాజులంతా తెచ్చినటువంటి ఆ కానుకలు ఇవన్నీ కూడా చూచి అసూయాగ్రస్తుడైనాడు. అటువంటి సమయంలో వారి తెచ్చినటువంటి ఆ సంపదలన్నీ నేను దానం చేస్తాను అని శ్రీకృష్ణునికి చెప్పగా దుర్యోధనుని యొక్క మనసులోని ఆ దురాలోచనను గ్రహించినటువంటి పరమాత్మ, దానం చేయడానికి కాదు సుయోధన, వారు తీసుకువచ్చినటువంటి ఆ అపూర్వమైనటువంటి సంపదని ఆ కానుకలను అందుకొని ప్రక్కన పెట్టు. అలా దుర్యోధనుడు తన దురాలోచనను అక్కడ తెచ్చుకోలేకపోయాడు. ఆ సంపదలన్నీ కూడా, సామంతరాజులు తెచ్చినటువంటి ఆ బహుమానాలన్నీ కూడా అందుకొని ప్రక్కన పెట్టాడు. అయితే అసలు రాజసూయ మహాయాగం శుభంగా పూర్తయిందా, శిశుపాలుని వధ జరిగింది కదా అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఎప్పుడైతే ఎలా అంటున్నాడో, ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారయ్యా ఇలా రా అని ధర్మరాజుని వంట చేసే చోటికి తీసుకువెళ్ళాయట. అక్కడ గంజి వారుస్తున్నటువంటి ఆ ప్రదేశంలో ఒక చిలుక వచ్చి ఆ గంజిని స్వీకరిస్తున్నది. అప్పుడు ఏమిటి శ్రీకృష్ణ దీనికి అర్థము అంటే, వ్యాస మహర్షి ప్రాంశుపయోద నీల తనుభాసితుడు ఉజ్వల దండధారి పింగాంశు జటాక్షటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిశ్శంశయకారు కృష్ణ మృగచర్మ కృతాంబరకృచ్చు భారతీ వంశ వివత్తం సత్యవతేయు గొలిచేదన్. వ్యాసుడు అంతటి గొప్పవాడు, అటువంటి వ్యాస మహర్షి కుమారుడైనటువంటి శుకయోగి ఆ చులక రూపంతో వచ్చి నీ రాజసూయ యాగం సఫలీకృతమైంది అని చెప్పని సూచించడానికే ఆ గంజని స్వీకరిస్తున్నాడయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా ధర్మరాజన్నాడు, నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో రాజసూయ యాగం నిర్విఘ్నంగా మరి సఫలీకృతమైంది, మరి ఈ ఫలితం నా తండ్రికి చేరిందా అని అడగగా, నా తండ్రి యమలోకం నుండి దేవలోకానికి చేరి ఇంద్రసభలో హరిశ్చంద్రాది చక్రవర్తులతో కూర్చుని ఉన్నాడా అని చెప్పగా అని అడుగగా ఆ మాటలు విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శుకయోగే వచ్చి వైరాగ్యం నిండి ఉన్నటువంటి వాడు, వ్యాసుని కన్నా గొప్పవాడు అటువంటి శుకయోగే వచ్చి నీ రాజసుయాగం సఫలీకృతమైందని సూచిస్తున్నాడయ్యా, నీ తండ్రి స్వర్గానికి చేరాడు అని ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశాడో

నిర్మలమైన కీర్తికి నిధి వంటివాడు, లోకాన్ని పవిత్రం చేసేవాడైన ధర్మరాజును చూచి శ్రీకృష్ణాది మిత్రులంతా సంతోషించారు. శ్రీకృష్ణ పరమాత్మకు ఇలా నీరాజనాలు సమర్పించారు.

మీరింతవరకు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే పాండవుల రాజసూయయాగం హరికథా కాలక్షేపం విన్నారు. ఈనాటి హరికథా కాలక్షేపం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలకు కావస్తుంది. ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: in Kazan in October 2024 and Tianjin in August last year. The government is closely monitoring the prevailing seasonal respiratory illness trends across the country through a robust pan-India surveillance network. It stressed that there is no cause for panic or alarm. Secretary of the Department of Health Research and Director General of the Indian Council of Medical Research, Dr. Rajiv Behl, was addressing the media in New Delhi today. He said the influenza viruses currently circulating in the country are consistent with the seasonal patterns observed in recent years. The Supreme Court today agreed to consider setting up a special bench to hear the centre's plea on OBC creamy layer criteria. The centre has sought clarification on the applicability of the 11th of March judgment of the Apex Court for candidates of the Civil Services Examination 2025. The Delhi government has said there is currently no shortage of onions or sugar in the capital. Delhi Chief Minister Rekha Gupta reviewed their availability and prices in the national capital today. Government said if the prices rise further, it will procure onions and sugar from a central government institution, NAFED, and arrange to make them available at various locations across the capital. It is also assured that the items will be sold at the procurement price, while the Delhi government will cover transportation and other related costs. The government has debunked claims circulating on social media that the central government will provide 1 year of free mobile recharge to all women on the occasion of Raksha Bandhan. The fact-check unit of the Press Information Bureau, PIB, said that the video is fake. The PIB said that no such announcement has been made by the central government. In men's cricket, hosts Sri Lanka were 265 for 8 against India in their first innings as rain forced early stumps on day 3 of Colombo Test, Sri Lanka trailing by 238 runs. Earlier, visitors declared their first innings at 503, powered by Dhruv Jurel and Devdutt Padikkal's centuries. India are currently leading the two-match series 1-0. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Uttar Pradesh, Uttarakhand, Bihar, Chhattisgarh and East Rajasthan tomorrow. Meanwhile, parts of Delhi NCR witnessed light to moderate rain during the day. IMD has said that cloudy sky conditions will continue to prevail over Delhi with spells of light to very light rainfall for the next 2 days. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావన. ఇందులో సామరస్యం గురించి శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:30 పొలం పనులు, పచ్చిరొట్టెల పంటల సాగు, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 మెదక్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ జి గంగారాం గౌడు. 7:15 ఉదయతనంగిని కార్యక్రమంలో ఓణం పండుగ 2026 గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. అనంతరం ఇది మన చట్టం ఈ శీర్షికన వినియోగదారుల్లో అవగాహన చైతన్యం, ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి రాఘవాచారి గారి గానం వినవచ్చు. 9:03 చిత్రసీమ సినిమా పాటలు, 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో డి సాయి మనోజ్ఞ గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో జుగల్బందీ, సితార్ మరియు వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. శ్రీ షాహిద్ పర్వేజ్, శ్రీ ఫయాజ్ హుస్సేన్ గారు గారు 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయజిత కార్యక్రమం, 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 నిసిగంధ మరాఠీ కార్యక్రమం వినవచ్చు. ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో అపురూప సుందరి కథ, శ్రీ మరుపాక శంకర బృందం వారు ఒగ్గుకథ వినిపిస్తారు 1వ భాగం. 6:30 డాక్టర్ బిఆర్

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయశ్చిత్త కార్యక్రమం 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు. టర్కీ కోళ్ల పెంపకం వివరాల గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ పురుషోత్తం గారు అందించే వివరాలు వినవచ్చు. 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలంలో పశువుల పోషణ జాగ్రత్తల గురించి కోరుట్ల శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎస్ పరశురాములు గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి. 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్ కార్యక్రమంలో జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి జరుగుమల్లి పశు వైద్యులు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ప్రసారం అవుతుంది. 8 గంటల 3 నిమిషాలకు రేపు రాత్రి సరిహద్దులు నాటిక ప్రసారం అవుతుంది. రచన శ్రీ గుడవర్తి శ్రీనివాసమూర్తి, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రేపు రాత్రి 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్, 9 గంటల 30 నిమిషాలకు చర్చా కా విషయ్ హై. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి, విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటల 13 నిమిషాలు దాటి 40 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్పై రేపు ఉదయం 5 గంటల 50 నిమిషాలకు రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.